శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 19వ తేదీ ఈరోజు శుక్రవారం. వివిధ భారతి నిలయంలో సమయం 5:58 సెకండ్లు. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. రాష్టంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లను కేటాయించే లక్ష్యంగా గృహ నిర్మాణ శాఖ పనిచేస్తోందని ఆ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణానికి నాంది పలుకుతున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్ పథకాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్లి ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి పెండింగ్లో ఉన్న విద్యుత్ సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను నిన్న ప్రారంభించారు. రాష్టంలో మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించిన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఈ ఉదయం విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని పరీక్షల విభాగం డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో గురువారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లో రాయలసీమ వైజాగ్ జట్లు గెలిచాయి. కాకినాడ కింగ్స్ జట్టుపై రాయలసీమ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్ 44 పరుగుల తేడాతో అమరావతి రాయల్స్ను ఓడించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 254 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94.34 రూపాయల వద్ద కొనసాగుతుంది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోళ్లు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం. వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా

0: లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: దొరికిన గాంజాని ట్రాన్స్పోర్టేషన్ లో దొరికిన గాంజాని కూడా రిస్ట్రక్షన్ చేయాలి అంటే ఎవరి టైం చేసే రిస్ట్రక్షన్స్ లాస్ట్ 1.5 ఇయర్ లో 5 టైమ్స్ రిస్ట్రక్షన్స్ నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు తెలియాలి, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా తెలియాలి. ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్ప్లో చేస్తున్నాం అన్నది విధానం, అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలన్న కాన్సెప్ట్ మీద కూడా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నాయకులు.
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. కాగా నేరేళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28 ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్ పీఎం కుసుమ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థికాభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

0: మార్నింగ్ మ్యామ్.
1: హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
2: Yes, ma'am.
1: చెప్పండి.
2: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
2: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
2: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
7: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.
8: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
9: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
8: కాసేపు ఉండొచ్చు కదా?
9: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
8: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
9: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
8: మీ తెలివి ముందు నాదేముందండి.
9: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
10: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
10: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
10: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
11: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
12: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
11: ఓ పాట కనులు తుడిస్తే
12: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
11: ఓ పాట మనసుకి హత్తుకుంటే
12: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
11: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
12: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
11: 101.3. ఏడు గంటల 5 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తా ప్రసారాన్ని వింటారు. అనంతరం

0: భగవద్గీత పారాయణం. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఏసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఏసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ది, ఆవిష్కరణలు, అవకాశాలను అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమాపేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరాలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి వాన్షోన్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జై నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు, ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగ్పూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంబీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవి ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80%కి పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,40,00,000 లక్షలకు పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొనున్నారు. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్, ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022 ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవి కాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవి కాలానికి గాను 18,250 మెట్రిక్ టన్నుల పెసర పప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొండ వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో సౌత్ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 46వ శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానా యేన సర్వమిదం తతం

యతః ఎవరి నుంచి, భూతానాం జీవుల యొక్క, ప్రవృత్తి ఉత్పత్తియు కర్మ ప్రవృత్తియు కలుగుతున్నాయో, ఏన ఎవని చేత ఇదం ఈ కనిపించే సర్వం సమస్త ప్రపంచము తతం అనగా వ్యాపించబడి ఉన్నదో, తం అటువంటి సర్వాంతర్యామిని అనగా ఈశ్వరుణ్ణి, మానవః మానవుడు, స్వకర్మణ తనకు విహితమైన కర్మచేత, అభ్యర్చ్య అనగా ఫలసమర్పణ ద్వారా ఆరాధించి, సిద్ధిం విందతి జ్ఞాననిష్టాయోగ్యతను పొందుతున్నాడు.

అర్జున, సమస్త జీవులు ఉత్పత్తిని పొందే మూల బిందువు ఏదో అదే ఆ జీవుల కర్మ ప్రవృత్తికి మూల బిందువు. అదే ఈ సమస్త ప్రపంచాన్ని వ్యాపించి ఉంది. దాని పేరే అంతర్యామి లేక ఈశ్వరుడు. మానవుడు తనకు విహితమైన స్వకర్మ యొక్క ఫలితాన్ని ఆయనకు సమర్పించడమనే అర్చన చేస్తే అప్పుడు అతడికి జ్ఞాననిష్టాయోగ్యత అనే సిద్ధి లభిస్తుంది. ఈ శ్లోకంలో వివరణ బట్టి దీనిలో సువిశాలమైన అంతర్యామి భావన ఉంటుంది. ఈ సాధకుడి యొక్క మనస్సులో గల మాలిన్యాలు తొలగిపోయి ఒక నూతన పరిశుద్ధి ఏర్పడుతుంది. ఇదే చిత్తశుద్ధి. దీనివల్లే జ్ఞానయోగ సాధనకు అర్హత ఏర్పడుతుంది. ఇదే ఇక్కడ భగవానుడు చెప్పుతున్న శుద్ధి. ఇది కనుక లభిస్తే మోక్షసిద్ధి అతి సన్నిహితం కాబట్టి దీనిని మోక్షద్వారంగా భగవానుడు మనకు ఉపదేశిస్తున్నాడు. ఫలత్యాగం చేయకపోతే ఇవే కర్మలు బంధకరాలవుతాయి. ఫలత్యాగం చేస్తే ఇవే కర్మలు మోక్షకరాలవుతాయి. భగవానుడు మనకు ఇక్కడ ఉపదేశిస్తున్న నేర్పు ఇదే.

స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధి విందతి మానవః.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: మూర్తి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై మీ జేఎస్వి తో. సో ఫ్రైడే ఫండా. మరి ఫ్రైడే ఫండాలో చాలా విషయాలు ఈ రోజు నేను మీకు అందించబోతున్నాను. కానీ అంతకన్నా ముందు మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, లైఫ్ చేంజెస్ ఫాస్టర్ దాన్ యు థింక్. వాట్? లైఫ్ చేంజెస్ ఫాస్టర్ దాన్ యు థింక్. జీవితంలో కొంచెం భయం వేసే అంశం ఏంటో తెలుసా? మన లైఫ్లో ఏది ఎప్పుడూ ఒకేలాగా అస్సలుండదు. అఫ్కోర్స్ ఇది తెలిసిందే కదా, ఇందులో భయం ఏంటి? ఇక్కడే మాస్టారు ఒక చిన్న కిటుకుంది. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో వి విల్ మిస్ ఆర్ వర్షన్. మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి స్టేజ్లో మనల్ని మనం ఎంతో కొంత మన వర్షన్స్ని కోల్పోతూనే ఉంటాం. చిన్నతనంలో ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకునేవాళ్ళం, అదే బొమ్మల్ని ఇప్పుడు చూస్తే ఒక తీయటి జ్ఞాపకంగా మిగిలిపోతుంది, రైట్? ఇది మనం ఎదుగుతున్నప్పుడు ఆ విషయం మనం గమనించాం. ఇన్ఫ్యాక్ట్ ఏదో ఒకరోజు మనం ఒకసారి మన లైఫ్ కోసం వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది, ఏంటి, ఇంత దూరం జీవితంలో దాటి ముందుకొచ్చామా, ఇన్ని దాటి ముందుకి సాగామా అని. ఎవరైతే మనతో లైఫ్ లాంగ్ ఉంటారు అనుకుంటామో ఒక్కొక్కసారి వాళ్లే మనకి స్ట్రేంజర్స్ అవ్వచ్చు. ఎవరైతే అస్సలు మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చెయ్యమో వాళ్లే మన జీవితంలో మేజర్ పార్ట్గా మారచ్చు. దేశాలు, ప్రదేశాలు, సందేశాలు ఇలా ఎన్ని మారినా మన భావాలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి. బట్ ఇవేవీ కూడా ఆల్ ఆఫ్ అ సడన్గా మాత్రం జరగవు. జీవితం, కాలము నిశ్శబ్దంగా మనల్ని మార్చేస్తాయి. అందుకే మన చేతిలో ఉన్నంత వరకు వాటి యొక్క విలువ మనకి తెలియదు బాస్. వన్స్ గడిచిపోయినటువంటి వాటి యొక్క విలువని మనం ఎప్పటికీ వెలకట్టలేము, తిరిగి తీసుకురాలేము. కావున ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ యు హ్యావ్ ఇన్ ప్రజెంట్. నీ చేతుల్లో ఈ క్షణం ఉన్న ఆ యొక్క సమయానికి, అవకాశానికి, ఇంక్లూడింగ్ అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నీ కోసం నీ దగ్గరికి దాటుకుని వచ్చింది అంటే అది ఏ ఎమోషన్ అయినా నిన్ను మార్చడానికే, నిన్ను నీకు పరిచయం చేయడానికే. సో యాక్సెప్ట్ ఇట్ అండ్ జస్ట్ మూవ్ ఆన్ విత్ అ పాజిటివ్ మైండ్ సెట్. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ లైఫ్, రైట్? సో వెల్, మరి మాట్లాడుకుందాం. ఇవాళ చాలా చాలా స్పెషల్స్ ఉన్నాయి. అంతకన్నా ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై.

సాయంధవ మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి పాన బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైమ్ మీ జేఎస్వితో. సో వెల్ మరి 7:29 AM అయిపోయింది మన క్లాక్ లో టైం అనమాట. ఈ రోజు చాలా చాలా స్పెషల్ డే అండ్ దాని గురించి మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు మానవ శరీరంలో రక్తం అనేది జీవనది లాంటిది కదా. ఇది శరీరంలో పోషకాలను ఆక్సిజన్ ని మన కణాలకి అందజేస్తుంది. అంత బానే ఉంది గాని మరి పొద్దు పొద్దున్నే ఇదేదో రెడ్ సీ లాగా ఈ బ్లడ్ గురించి ఏంటి జేస్వి ఇవాళ స్పెషల్? మనది మామూలు రిలేషన్ అనుకుంటున్నారా? ఆఫ్ కోర్స్, పంచభూతాలలో ఒకటైనటువంటి వాయు తరంగాలు ప్లస్ నేడు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకోవాలి. అసలు ఎవరికైనా సహాయం చేయాలి అంటే, మంచిని పంచాలి అంటే దానికి రక్త సంబంధమే అవ్వక్కర్లేదు, మంచి మనసుంటే చాలు కదా బాస్ కదా. అందుకనే మానవత్వం అనేటువంటి రక్త సంబంధం

ఉండడంతో ఈ వసుదైవ కుటుంబకం ఎప్పుడూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది. మరి బ్లడ్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, ఇంతకీ అసలు ఈ బ్లడ్ అనేది ఎక్కడ తయారవుతుందో తెలుసా? మన శరీరంలో? ఆఫ్కోర్స్ గుండెలో. నో వే, గుండెలో అస్సలు కాదు, ఎముకల లోపల ఉండేటువంటి బోన్ మ్యారోలో తయారవుతుందన్నమాట ఈ యొక్క రక్తం. అందుకనే మజ్జ సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత అని లలితా సహస్రనామంలో చెప్పబడింది. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము ఆ జగన్మాత యొక్క కృప అని పురాణాల్లో చెప్పబడింది. అండ్ కమింగ్ బ్యాక్ టు సైంటిఫికల్ అనాలిసిస్ ప్రకారం మన శరీరం ప్రతి సెకండ్కి దాదాపుగా 2 మిలియన్ల ఆర్బిసి రెడ్ బ్లడ్ కార్పసల్స్ వీటిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇంకా వైట్ బ్లడ్ సెల్స్ వీటి విషయానికి వస్తే ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి వ్యవస్థలో అత్యంత కీలక పాత్రని పోషిస్తాయి. వీటికి సంబంధించి మరీ ముఖ్యంగా ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్, ఇవి జన్యుపరంగా వచ్చేటువంటి ఒక వ్యాధిని ఈరోజు ఆ వ్యాధికి సంబంధించిన అవగాహన దినోత్సవాన్ని మనమందరం కూడా నిర్వహిస్తున్నామన్నమాట. ఇంతకీ ఏంటది అంటే వరల్డ్ సికిల్ సెల్ డిసీజ్ డే. మరి ఈ వరల్డ్ సికిల్ సెల్ డిసీజ్ డే సందర్భంగా అసలు ఈ సికిల్ సెల్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించింది, శరీరంలో వీటి వల్ల వచ్చేటువంటి మార్పులేంటి, అండ్ అనారోగ్య పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయి, వీటిని ఎలా మనం కాపాడుకోవాలి, మనల్ని మనం వీటి నుంచి ఎలా సంరక్షించుకోవాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక మంచి పాట మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం

చింతకాయల రవి మూవీ నుంచి మహాలక్ష్మి అయ్యర్ ఇంకా కార్తిక్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తున్నారు కాఫీ టైం మీ జేఎస్వితో. సో మరి వరల్డ్ సికిల్ సెల్ డిసీజ్ డే, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. సికిల్ సెల్ అంటే ఏంటి? సాధారణంగా గుండ్రంగా ఉండేటువంటి రక్త కణాలు ఈ యొక్క సికిల్ సెల్ వ్యాధి వల్ల కొడవలి ఆకారంలో లేదా నెలవంక ఆకారంలోకి మారతాయన్నమాట. అందుకనే వాటిని సికిల్ సెల్స్ అని అంటారు. ఇవి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించక ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఈ వ్యాధి వల్ల

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది.
1: క్లీనింగ్, షాపింగ్,
0: ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు?
2: శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నో కో హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జే ఎస్వి తో. వెల్, మరి మనం మాట్లాడుకుంటున్నాము సికిల్ సెల్ డిసీజ్ గురించి. మరి ఈ ఆర్బిసి, వీటికి ఈ సికిల్ రూపంలో మారినటువంటి ఈ యొక్క రక్త కణాలు ఎంత ఇబ్బంది పెడతాయి మనిషి శరీరాన్ని అంటే, వీటి వల్ల కీళ్ల నొప్పులు, అలసట, ఇన్ఫెక్షన్, రక్తహీనత ఇలాంటివి చాలా చాలా దెబ్బతీస్తాయి. భారతదేశంలో దాదాపు 14.5% అంటే 14.5% గిరిజన తెగలలోనూ, కొన్ని మధ్య దక్షిణ భారత ప్రాంతాలలోనూ ఈ యొక్క సికిల్ సెల్ వ్యాధి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అండ్ మరి ఈ సికిల్ సెల్ డిజార్డర్ ని, దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తూ ప్రజలలో ఈ వ్యాధిని ఎలా నిర్మూలించాలి, ఎలా తగ్గుముఖం పట్టే దిశగా ప్రయాణం సాగించాలి అనేటువంటి సంకల్పంతో ప్రతి సంవత్సరం జూన్ 19 అంటే ఈ రోజున ఈ సికిల్ సెల్ డిసీజ్ ని, ఈ యొక్క రోజుని, దాని యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ జరుపుకుంటారు. అండ్ ప్రతి సంవత్సరం ఒక ఇతివృత్తంతో సాగేటువంటి ఈ యొక్క అబ్జర్వేషన్ ఈ సంవత్సరం 2026 కాను క్లోజింగ్ ద సర్వైవల్ గ్యాప్ అండ్ ఈక్విటీ ఇన్ సికిల్ సెల్ డిసీజ్ అనేటువంటి ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారన్నమాట. మరి ఈ యొక్క సికిల్ సెల్ డిసీజ్ నుంచి దూరంగా ఉండాలి అంటే ప్రధానంగా మనిషి అంటే ఆరోగ్యపరంగా పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలేంటి? ఇందాక మనం అనుకున్నాం వీటి వల్ల వచ్చినటువంటి తీవ్రమైన కాంప్లికేషన్స్ ఏంటంటే, చాలా నొప్పిగా అనిపించటం, తర్వాత రక్తహీనత, అవయవాలు చాలా ఫాస్ట్ గా దెబ్బతినడం, దీర్ఘకాలిక సమస్యల వల్ల అంటే అనారోగ్య సమస్యలు, ఊపిరితిత్తులకి సంబంధించి, కిడ్నీస్ కి సంబంధించి లివర్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఆ యొక్క వ్యాధి తీవ్రత మీదని పట్టి ఆధారపడి ఉంటాయి. మరి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, పుష్కలంగా నీరు తాగటం, అంటే శరీరం ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉండటం. ఇలా ఉంటే ఏమవుతుంది అంటే రక్త కణాలు ఎక్కడికక్కడ ముడుచుకోకుండా, చిక్కబడకుండా ఉంటాయి. అండ్ ఆహారం ఎప్పుడూ కూడా పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో ప్రధానంగా నొప్పిని నివారిస్తూ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా దీనికి చికిత్స అనేది ఉంటుందన్నమాట. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా

ద్వారా చికిత్స ఉంటుంది. అలాగే జీవన శైలిలో చేసుకోవలసినటువంటి మార్పులు చాలా ముఖ్యమైనవి. ఇందాక మనం అనుకున్నట్టుగా నీరు త్రాగటం మాత్రమే కాదు, నట్స్, లీఫీ వెజిటేబుల్స్ లైక్ పాలకూర, మునగాకు, గోంగూర ఇవన్నీ ఎక్కువగా ఐరన్ ని ప్రొడ్యూస్ చేసేటువంటి కంటెంట్. అండ్ అలాగే బెల్లం అన్నమాట, బెల్లం కూడా మనిషి శరీరానికి చాలా చాలా ముఖ్యమైనది. అందుకనేనేమో అమ్మవారిది లలితా సహస్రనామంలో మళ్ళా ఇంకొక మాట, రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీత మానస అని చెప్పి. ఎక్కడైతే మనకి రక్తం తక్కువగా ఉంటుందో చాలా మంది బెల్లం తీసుకోండి అని మనకి చెప్తూ ఉంటారు. మరి ఈ మాట, ఆ యొక్క శ్లోకం ఎప్పుడో మన ఋషులు అందించినటువంటి సుజ్ఞానం. అలాగే వీటితో పాటు బీట్రూట్, క్యారెట్, ఖర్జూరం, ఎండు ద్రాక్షలు, దానిమ్మ పండు, నువ్వులు, వాల్నట్స్, కాజు, బాదం ఇవన్నీ శరీరానికి మంచి శక్తిని, పోషకాలని అందజేస్తాయి.

మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గనక మనం గుర్తించినట్లయితే ఇలాంటివన్నీ జూజూబే, రైట్? సో స్టే పాజిటివ్ అండ్ స్టే స్ట్రాంగ్, ఈట్ వెల్ అండ్ మేక్ యువర్ మార్క్, రైట్? సో వెల్, మరి ఇది ఈనాటి కాఫీ టైమ్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి FM 101.3 MHz. బై

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియ జూలై 3 తేదీకల్లా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. గంజాయి, బాధక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్రకు 1 కోటికి పైగా నమోదులు వచ్చాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమ పాలన కొనసాగుతోందని రాష్ట మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, కొట్టిపాటి రవికుమార్ అన్నారు. రాష్ట ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నేను ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతుల కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలకు సంబంధించి అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడ లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతిపత్రం అందజేశారు. ఐక్యరాజ్యసమితి సూచనతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ఈరోజు ప్రపంచ సీకిల్ సెల్ అవగాహన దినం పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అది ప్రమాదకరమైన వ్యాధినే సీకిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

చల్ మోహన రంగ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో 8:48 అయిపోయింది మన క్లాక్ లో టైం. వెల్ మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గోల్డ్ మార్కెట్ ఎలా ఉందో తెలుసుకుందామా? 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 14,950 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ వచ్చి 13,704 రూపాయలు, అండ్ 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రామ్ 11,212 రూపాయలు. సో గోల్డ్ మార్కెట్ అయితే ఇలా ఉంది బాస్. మరి పెట్రోల్ ఇంకా డీజిల్ అప్డేట్స్ ఏంటి? సో ఫ్యూయల్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే 117.75 పైసలు 1 లీటర్ పెట్రోల్ అండ్ 105.36 పైసలు 1 లీటర్ డీజిల్ అన్నమాట. సో ఫ్యూయల్ అప్డేట్స్ అయితే ఇలా ఉన్నాయి. అండ్ మాట్లాడుకుందాం బోల్డెడ్ అనే విషయాలు. అండ్ ఈ రోజు మీరు ఎంత ఫాస్ట్ గా జీవితంలో పరిగెత్తినా నిదానమే ప్రధానము అన్నదానికి నిర్వచనం ఏంటా అని తెలుసుకుంటాం. వాట్, నిదానమే ప్రధానం ఉండాలి, కానీ అంత నిదానంగా ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. అదే ఆ ఎక్కడికో తీసినటువంటి ఆ పరుగుకి కాస్త కళ్ళం వేసి కొంచెం స్లో డౌన్ చేయాలన్నమాట. ఇంతకీ ఈ స్లో వెనక ఉన్న నా ఫ్లో ఏంటి, దాని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి తెలుసుకుందాం. అంటిల్ దెన్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్వితో. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. 8:16 దాటి 37 సెకండ్లు అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఫ్రైడే, మరి క్లైమేట్ ఎలా ఉండబోతోంది? కాస్త చల్లగా, కొంచెం ఉరుములతో, మెరుపులతో, అప్పుడప్పుడు బాగానే ఉంటుంది. కానీ అసలు ఎండలో వేడి మాత్రం తగ్గేదే లేదు అని అంటోంది కదా బాస్. మరి నేడు విజయవాడలో క్లైమేట్ ఎలా ఉండబోతోంది అండ్ ఉష్ణోగ్రత విషయానికి వస్తే, గరిష్టంగా 40 డిగ్రీల నుంచి 42-43 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. అండ్ పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. సో క్లౌడీగా ఉన్నటువంటి ఈ క్లైమేట్ లో ఎప్పుడైనా వాన పడచ్చు, లేదా చిరు జల్లులు అలా అలా అలా కురవచ్చు అన్నమాట. సో ఎండ వేడి రెండూ కలిపి ఉన్నాయి కాబట్టి మనం కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం బాస్. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నాము, స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి, చాలా హడావిడిగా తిరుగుతూ ఉంటాం కదా. అండ్ వాటితో పాటుగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ యొక్క క్లైమేట్ లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో ఇప్పటి వరకు ఒక హాట్ క్లైమేట్ ని మనం అందరం కూడా చవిచూసి, మళ్ళా కాస్త ఈ కూల్ అండ్ హాట్ క్లైమేట్ మిక్స్ లో చాలా మటుకు శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి, తద్వారా జలుబు, దగ్గు, జ్వరం, ఇలాంటి చిన్న చిన్న ఫ్లూ, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వాటన్నిటికి చెక్ పెట్టాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. సో ఏది ఏమైనా ఎప్పుడు లూక్ వార్మ్ వాటర్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. అండ్ తప్పకుండా, క్రమం తప్పకుండా మన శరీరానికి ఏవైతే చలువ చేస్తాయో అవి ఎక్కువగా తాగటం చాలా మంచిది. మరీ ముఖ్యంగా బార్లీ అండ్ కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్లు, ఇవి శరీరానికి చాలా చలువ చేస్తాయన్నమాట. అండ్ వీటితో పాటు కాస్త చియా సీడ్స్ కూడా యాడ్ చేయండి, ఇంకా ఇంకా బాగుంటుంది. అండ్ డైజెషన్, దాంతోపాటుగా ఫైబర్ కంటెంట్. సో వీటన్నిటి యొక్క హెల్ప్ ద్వారా మన శరీరం చాలా హైడ్రేటెడ్గా, హెల్దీగా అనిపిస్తుంది. కొంచెం అలాగ నెమ్ము ఎక్కువగా ఉంటే వీటిని వినియోగించకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనకి కొంచెం హచ్ అని తగ్గే అలవాటు ఉంది అనుకోండి, దాంతోపాటుగా ఈ కొబ్బరి నీళ్లు ఇవి ఎక్స్ట్రా వేస్తే ఇంకా మనం దాన్ని పెంచిన వాళ్ళం అవుతాం అనమాట. సో మన శరీరానికి ఏదైతే పడుతుందో అది మాత్రమే తీసుకోండి. కాస్త కూల్ వాటర్ తగ్గించి కనుక తాగినట్లయితే మనం కూడా కొంచెం హ్యాపీగా, హెల్దీగా ఉండొచ్చు. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద బాడీ కాన్స్టిట్యూషన్ అండ్ ఓయ్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సరే, క్లైమేట్ గురించి, హెల్త్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందాక నేను అన్నాను, మనం ఎంత ఫాస్ట్ గా జీవితంలో పరిగెత్తినా అలా స్లో డౌన్ అవ్వాలి. మరి ఆ స్లో వెనక ఉన్న ఈ ఫ్లో ఏంటో తెలుసుకుంటే మీ ఫేస్ చాలా గ్లో అయిపోతుంది. మరి అంత ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటో తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ బాస్. ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాతే, సో లెట్స్ గో బ్యాక్ టు ద మ్యాజికల్ మ్యూజిక్.

0: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
1: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz బై మీ జేఎస్వితో. వెల్, మరి మనకి తెలుగు సినిమాలలో నడకకి సంబంధించి చాలా పాటలున్నాయి. నిలువవే వాలు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకలు హొయలున్నవి దాన, రైట్? సో ఇలాగా ఈ నడకకి సంబంధించినటువంటి అందమైన పాటల్లో ఇంకొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఉరుకుల పరుకులుగా ఉంటాయన్నమాట. జీవితమే ఒక ఆట, సాహసమే పోబాట. ఆఫ్ కోర్స్ ఇది ఆటకి సంబంధించింది, మరి ఇందులో నడవం కదా. అదే బాస్, మనం నడవటం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నామా అనేది. బాధపడకు పూరి, రోజు ఇంట్లో నడుస్తోండు, అదే అలవాటు అవుతుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు చెప్పినటువంటి అతడు సినిమా డైలాగ్ బాస్. సరే కాని ఇంతకీ నడక గురించి మాట్లాడదామా లేకపోతే ఆట గురించా, లేదా ఈ రెండు కలిసినటువంటి ఒక యునిక్ కాంబినేషన్ గురించా? ఆఫ్ కోర్స్ చెప్తాను, స్లోగా ఫ్లోలో చెప్తానన్నాను కదా. అదే వరల్డ్ సాంటరింగ్ డే అన్నమాట. పేరు విచిత్రంగా ఉన్నా రీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంటి అసలు ఈ వరల్డ్ సాంటరింగ్ డే, ఇలాంటి రోజు కూడా జరుపుకుంటారా అనేటువంటి థాట్ ప్రాసెస్ మనందరికీ వస్తుంది. అసలు ఈ రోజు వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే 1979లో WT బిల్ రేబ్ అనేటువంటి ఆయన ఈ రోజుని ప్రతిపాదించారన్నమాట. అసలు ఎందుకు ప్రతిపాదించారు, ఈ సాంటరింగ్ అంటే అర్థమేమిటి? సాంటరింగ్ అంటే నిదానంగా నడవటము అని అర్థం అన్నమాట. అంటే మన తెలుగు భాషలో టార్టోయిస్ లాగా నడవటం. ఏంటే బాబు అంత నిదానంగా నడుస్తావు, ఏంటమ్మా అంత పెళ్లి కూతుర్లా నడుస్తున్నావు, ఇంకొంతమంది నత్త నడకలా నడుస్తున్నావు, ఏంటి బాబోయ్ అంటారు కదా. ఇలాంటి మాటలు, ఇలాంటి చిన్న చిన్న సరదాలు మన తెలుగులో చాలా ఎక్కువ వినే ఉంటాం, మన వాడుక భాషలో. కానీ దీని అసలు అర్థమైతే అది కాదు. సాంటరింగ్ అంటే అసలు అర్థమేంటి తెలుసుకుందాం, ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత తెలుసుకుందాం. అసలు మార్నింగ్ మార్నింగ్ మంచి చల్లగాలి తాకుతూ ఎంత బాగుంటుంది, సన్ రైజ్ ని ఆస్వాదిస్తూ అలా ఒక మంచి పచ్చని తోటలో నడుస్తూ ఉంటే ఆహా ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అదే సన్సెట్ లో నడిస్తే ఆఫ్ కోర్స్ పక్షుల కిలకిలా రావాలు యాడెడ్ అడ్వాంటేజ్ గా వినిపిస్తూ, ఆ యొక్క కృష్ణానదీ తీరాన్ని ఆస్వాదిస్తూ ఇంతకంటే ఏం కావాలి లైఫ్ కి అనిపిస్తుంది. అందుకనే సరదాగా ఈ సమయం నీతో నా సాగే పయనం, ఈ పాట తర్వాత మంచి కబుర్లు చెప్పుకుందాం ఈ యొక్క వరల్డ్ సాంటరింగ్ డేకి సంబంధించి. ఈ ఫీల్ మాత్రం మిస్ అవ్వద్దండోయ్, ఆ ఫీల్ చాలా ముఖ్యం. ఓకే.

0: వాట్ ఎ మ్యాజికల్ సాంగ్ అండి. వినాయకుడు మూవీ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్వితో. 8:33 అయిపోయింది మన క్లాక్ లో టైం. మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ సాంటరింగ్ డే గురించి. నేను చెప్పాను కదా, సో ఈ రోజుని ప్రతిపాదించింది బిల్ రేబ్ 1979 అనమాట. మరి ఈ యొక్క రోజుని ప్రతిపాదించడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఉరుకుల పరుకుల జీవితంలో మనం ఎంతో అలసిపోతున్నాం, రైట్? ఎంత విసిగిపోతున్నామో. కనీసం మనతో మనం ఎప్పుడు సంతోషంగా సమయాన్ని వెచ్చించామో లేదా మనస్ఫూర్తిగా నవ్వుకున్నటువంటి సందర్భం ఏంటి అని అడిగితే ఆలోచించే తరుణం వచ్చేసింది. అంత బిజీగా జామ్ ప్యాక్డ్ అయిపోయాం. ఇన్ఫాక్ట్ మనకి తెలిసిన కొన్ని విషయాలే ఎవరన్నా అడిగితే గుర్తులేదు అని చెప్తున్నాం. సడన్ గా గుర్తు రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా చాలా బాధని కలిగిస్తాయి. తెలియనటువంటి ఏంటి, నా జీవితం ఒక మెకానికల్ లైఫ్ అయిపోయింది, నా జీవితంలో నాకంటూ ఏం లేదా, పొనుకు సంతోషం, వెళ్తున్నాం కదా సినిమాలకు వెళ్తున్నాం, బయటికి వెళ్తున్నాం, రెస్టారెంట్స్కి వెళ్తున్నాం, ఇవన్నీ కాదు బాస్. నీతో నువ్వు హ్యాపీగా ఉన్నావా? అఫ్ కోర్స్, అసలు ఈ పదానికి ఈ రోజుల్లో అర్థమే లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే జీవిత పరిస్థితులు అలా ఉన్నాయి, స్థితిగతులు అలాంటి అనుభవాలని అనుభూతుల్ని అందిస్తున్నాయి. మరి జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఇవన్నీ కంటి ముందున్నప్పుడు నిత్య జీవితంలో నిద్రలేస్తే ఏమిటా అని ఆలోచించే మనసు స్థితిగతులు ఉన్నప్పుడు ఇలా ప్రశాంతంగా ఒక నాస్టాలజిక్ వేతో ఇలాంటి థాట్ ప్రాసెస్ అనేది ఏ మనసుకి ఏ మనిషికి అంత సులువుగా సాధ్యపడదు కదా. అందుకనే వాటిని అసాధ్యం కాకుండా సుసాధ్యం చేసుకుంటూ అట్లీస్ట్ ఒక్కరోజైనా మన యొక్క ఒత్తిడికి, పనులకి, ఇంకా మొబైల్ ఫోన్స్ వీటన్నిటికీ కాస్త దూరంగా వెళ్ళి వాటికి రెస్ట్ ఇచ్చి మనం కూడా రెస్ట్ తీసుకుని మనకి మనం రిజ్యువనేట్ అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక మంచి థాట్ ప్రాసెస్తో వచ్చినటువంటి ఆలోచనే ఈ వరల్డ్ సాంటరింగ్ డే అన్నమాట. మరి ఇందాక మనం అనుకున్నట్టుగా సాంటరింగ్ అనేది రోజు మనం నడుస్తూ ఉంటాం, కానీ చాలా ఫాస్ట్గా నడుస్తాం. ఫాస్ట్గా అంటే శరీరంలో ఉన్నటువంటి అధిక బరువు తగ్గించుకునేందుకు ఎక్సర్సైజ్ రూపంలో వ్యాయామం చేస్తూ, యోగా చేస్తూ, ఇలాగా వాకింగ్ ప్రాక్టీసెస్, వాకింగ్ సైకిల్స్, వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఉంటాం. కానీ ఇలా కాకుండా ప్రశాంతంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతిలో ఉన్నటువంటి అణువణువుని మనం మనసారా మన మనసులో నింపుకుంటూ వేసే ప్రతి అడుగు కూడా చాలా సంతోషంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, నిదానంగా, ఇందాక అన్నాను కదా స్లోగా గనక నడుస్తే నిజంగా ఎంత ఎనర్జీ వస్తుందో సామాన్యంగా కాదు, ఒక రేంజ్లో అన్నమాట. సో స్లోగా నడుస్తూ జీవితంలోని ఆ స్లో టైం యొక్క విలువని గుర్తించటమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ మరీ ముఖ్యంగా సాంటరింగ్ అంటే టార్టాయిస్ లాగా కాకపోయినా మన స్టైల్లో మనం వేసేటువంటి ప్రతి అడుగు మనస్ఫూర్తిగా వేస్తూ తినే ప్రతి ముద్ద మనకెలా అయితే మన పేరు రాసుంటుందో వేసే ప్రతి అడుగుని కూడా మనస్ఫూర్తిగా, సంతోషంగా, సంపూర్ణమైనటువంటి నమ్మకంతో ఒక పునాదికి నాంది పలుకుతున్నాము అంటూ వేసేటువంటి ఆ అడుగు మన మీద మనకి ప్రేమని తెలియచేస్తుంది, అలాగే మన విలువని తెలియచేస్తుంది. ఎంత దూరం వచ్చాము అన్నది కాదు, ఎన్ని అడుగులు సంతోషంగా వేస్తున్నాము, వెయ్యబోతున్నాము అనేటువంటి నమ్మకమే మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు నువ్వు నిదానంగా నడిచినవి కేవలం 2-3 అడుగులే అవ్వచ్చు, నీ మనసు దానికి మనస్కరించకపోవచ్చు, కానీ ఆ చిన్నపాటి మార్పు నీలో ఎంతో శక్తిని తీసుకొస్తుంది. అండ్ ప్రకృతితో మమేకమై వేసే చేసే ప్రతి పని, ప్రతి అడుగు మనసులో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. సో దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ నేచర్ అండ్ ద పవర్ విత్ ఇన్ యూ అన్నమాట. సో నీలో ఉన్న శక్తిని మరొక్కసారి గుర్తిస్తూ, నీ సంతోషాలకి తెర తీస్తూ, జీవితంలో గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకునే సమయం లేకపోయినా నీకున్న సమయాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, ప్రతి క్షణాన్ని అనుభూతి చెందుతూ, అనుభవిస్తూ జీవితంలో నిదానంగా ముందుకి సాగటమే ఈ వరల్డ్ సాంటరింగ్ డే వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇలా చేయటం ద్వారా మెంటల్ పీస్, స్ట్రెస్ తగ్గుతుంది, ఇంకా శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ చాలా ఆనందదాయకంగా సాగుతుంది. వీటితో పాటు కాస్త పక్కన మంచి పాట కూడా తోడైతే అది కదా అసలు ఆనందం. సో ఇది ఈ వరల్డ్ సాంటరిన్ డే వెనుక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ విషయం అయితే. సో నేనైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను, అండ్ ఆ తర్వాత ఒక మంచి సాంగ్ మీకోసం వస్తుంది. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం మీ జేఎస్వితో.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 నెలలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ తమ్ముడుని చివించు ఆనందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో. నాకైతే సడన్ గా ఒక మంచి పాట గుర్తొచ్చింది. ఏం పాట అంటే, నేరేడు పండు చూడంగానే నాకు గుర్తొచ్చే పాట ఏంటో తెలుసా అండి?

నిన్ను చెళ్ళు చుట్టేసి దాచుకోనా. ఈ పాట ఇంకో పాట కూడా ఉండాలి. హా, దీనేడు పళ్ళు మీ నీలాల కళ్ళు. వావ్, మన ఆనందం ఏంటంటే ప్రతి సినిమాలో ఇలాంటి ఒక అందమైన పాట, అందులోనూ మరీ ముఖ్యంగా

రాస్, పళ్ళకి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, మరీ ముఖ్యంగా రాఘవేందర్ రావు గారి యొక్క డైరెక్షన్లో దర్శకత్వ ప్రతిభతో మనం చూస్తే అసలు ప్రకృతికి కొదవే లేదనిపిస్తుంది. సరే, ఆయన మహేంద్రజాలం విషయం పక్కన పెడదాం, కానీ నేరేడు పళ్ళు గింజలు చేసేటువంటి ఇంద్రజాలం గురించి మాట్లాడుకుందామా? ఏంటప్పా, నేరేడు పళ్ళు అంత స్పెషలా? అఫ్కోర్స్, మామూలుగా మనం తినేటువంటి ఈ నేరేడు పండ్లు, వీటిలో ఉన్నటువంటి ఆ గింజలు చేసేటువంటి మేలు, వాటి యొక్క గుణ గణాల గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందు ఎందుకు ఈ నేరేడు పళ్ళు అంత స్పెషల్, వాటి గింజల్లో ఏముంటుందో తెలుసుకోవాలి అంటే ఈ పాట వినాల్సిందే. సో వింటూ ఆనందిస్తూ ఉండండి. గుడ్ మార్నింగ్ విజయవాడ, మీ జేఎస్వితో.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితు. 8:52 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి నేరేడు పళ్ళ గురించి, వాటిలో ఉన్నటువంటి గింజలు చేసే మేలు గురించి, గుణగణాల గురించి తెలుసుకుందాం అన్నాను కదా. నేరేడు పండు గింజలు అస్సలు పారేకండి, వాటిని దాచుకోండి. ఇన్ఫాక్ట్ వాటిని బాగా ఎండపెట్టి పౌడర్ చేసుకోండి. ఏంటంత స్పెషల్ అందులో అంటే జంబోలైన్ అనేటువంటి ఒక స్పెషల్ కాంపౌండ్ అందులో ఉంటుందన్నమాట. అది మన శరీరంలో ఉన్నటువంటి స్టార్చ్ ని షుగర్ గా మార్చేటువంటి ఆ ప్రాసెస్ ని స్లో డౌన్ చేస్తుంది. ఆ జంబోలైన్ అనేటువంటి ఆ కాంపౌండ్ వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే డయాబెటీస్ మేనేజ్మెంట్ లో ఇది ఒక నేచురల్ సపోర్టర్ గా ఉపయోగపడుతుంది. ఇందులో సహజమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, స్కిన్ హెల్త్, హార్ట్ హెల్త్ మరియు జీర్ణక్రియను కూడా మెరుగుపరిచేటువంటి శక్తి ఆ నేరేడు పండు గింజల్లో ఉంటుందన్నమాట. అందుకనే నేరేడు పండు గింజలు ఎండబెట్టిన తరువాత చక్కగా మనం పౌడర్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ లో కొంచెం పౌడర్ తీసుకుని మితమైనటువంటి మోతాదులో గనక దాన్ని స్వీకరించినట్లయితే ఆరోగ్యానికి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అమితంగా తీసుకుంటే అదే విషమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకనే ఎప్పుడు ఏ ఆహార పదార్థమైనా, శరీరానికి మంచి చేసేదైనా, శరీరానికి ఎలాంటిదైనా సరే మితంగానే తీసుకోవాలి, లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మంచి చేస్తుంది కదా అని అదే పనిగా ఏదీ తీసుకోకూడదు. సో నేరేడు పళ్ళు గింజల్లో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడమే కాకుండా ఇంకా ఎన్నో ఎన్నో పోషకాల విలువల్ని అందిస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. సో దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ నేరేడు పళ్ళు, వాటిలోని గింజలు. సో ఇది నాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి నేనైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అఫ్ కోర్స్ సీను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం, మీ జయస్వితో.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
3: సారే హిందుస్థాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్థాన్ మే చేతనా భర్ దేతా.
2: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడే అది నిజమైన పురోగతికి దారితీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఐరోపాలో అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్ వివాటెక్ 2026లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్తో కలిసి పాల్గొన్న ప్రధానమంత్రి సాంకేతికత ఏఐలపై కీలక ప్రసంగం చేశారు. భారత్కు ఏఐ అంటే అందరినీ కలుపుకుపోయేది, ఆల్ ఇన్క్లూజివ్ అని ప్రధాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30,515 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వాటి ద్వారా ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 29,677 మందికి ఉపాధి కల్పించనున్నట్టు సంస్థలు

ప్రతిపాదనలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి ఎస్ఏపీబీ 18వ సమావేశం 50 సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించింది. రాష్ట్రంలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం పాలనలో వైద్య సేవలు మెరుగుపరిచేందుకు వైద్య ఆరోగ్య శాఖ చేసిన ప్రయత్నాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమగ్ర నివేదిక పంపారు. వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తమిచ్చిన కేంద్ర రాష్ట ప్రభుత్వాల కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ జారీ చేసినట్టు ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో సూక్ష్మ చిన్న మధ్యతరహా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా 2 ఏళ్లలో 130 పార్కులకు శ్రీకారం చుట్టినట్టు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటో నగర్ను పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావుతో కలిసి నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో భాగంగా 2026-27 సంవత్సరానికి రాష్ట్రంలో 422.10 కోట్ల రూపాయలతో రహదారులు, వంతెనల నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆమోదించింది. నీట్ యూజీ పునఃపరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, తమ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సూచించింది. ఈ నెల 21న పరీక్షను యథావిధిగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు ఎక్స్లో తెలిపింది. చైనాలో జరుగుతున్న ప్రపంచిక బాక్సింగ్ స్టేజ్ 2 టోర్నమెంట్లో మీనాక్షి క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 51 కేజీల విభాగంలో ఆమె 5-0 పోలాండ్కు చెందిన నటాలియాపై విజయం సాధించింది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈరోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు.

0: మెలకువగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటూ ఆనందిస్తూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. మీ జయస్వితో 9:09 కావస్తోంది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ మీ మా ఫేవరెట్ షో జోరుగా హుషారుగా. ఈనాటి జోరుగా హుషారుగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఏంటి ఆ స్పెషల్ అంటే, జీవితం ఎప్పుడు కూడా అన్సర్టైన్, అంటే లైఫ్ ఈజ్ ఆల్వేస్ అన్సర్టైన్ అని అన్న విషయం అందరికీ సుపరిచితమే కదా. ఏ క్షణం ఎలా మారుతుందో ప్రతిసారి ఖచ్చితంగా మనం ఎవరం కూడా ఊహించలేము. కానీ ప్రతి జీవిని 5 ప్రశ్నలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ప్రతి మనిషిని 5 ప్రశ్నలు వెంటాడతాయి. ఇంతకీ ఏంటో తెలుసా? అవి 5 W's 1 H. 5 W's and 1 H అన్నమాట. అంటే వై, వెన్, వాట్, వేర్, హూ అండ్ హౌ. ఈ 5 క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎప్పుడు మనిషిని వెంటాడతాయి. అండ్ ఇంకోటి కూడా, బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రిపోర్టింగ్, ఇది జర్నలిజంలో కిప్లింగ్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రెడిషనల్ రిపోర్టింగ్ పద్ధతి అన్నమాట. ఈ 5 ప్రశ్నల్ని క్రోడీకరించి అసలు ఎలా జరిగింది అని అనాలిసిస్ చేస్తే ఎలాంటి విషయమైనా బయటికి రావాల్సిందే. అది జర్నలిజం టెక్నిక్. అదే ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ, ఎవరిచే, ఎలా. ప్రపంచంలో ఏ చిక్కుముడిని విప్పాలన్నా, ఆ చిక్కుముడి వెనక ఉన్న సారాంశాన్ని తెలుసుకోవాలి అన్నా, ఇవే మనకి మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నమాట. వీటికోసం చాలా కృషి చేయాలి, ఎంతో పరిశోధన చేయాలి, శోధించాలి. అప్పుడే మనం విజయాన్ని సాధిస్తాం. మరి ఇదే ప్రిన్సిపల్స్ ని, ఈ 5 W's ఇంకా 1 H, ఈ ప్రిన్సిపల్స్ ని ఒక వ్యక్తికి అన్వయిస్తే అది జీవితం అవుతుంది. ఒక రంగానికి అన్వయిస్తే అవి ప్రిన్సిపల్స్ అవుతాయి. ఒక వ్యవస్థకి అన్వయిస్తే అవి సిద్ధాంతాలు అవుతాయి. అదే ఈ దేశ ప్రజల విషయానికొస్తే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి డెమోక్రసీ అవుతుంది. దానికి ప్రతినిధిగా మారి ఎన్నో సాహసోపేతమైనటువంటి అనుభవాలతో, అనుభూతులతో, ఎంతో సుదీర్ఘమైనటువంటి సుస్థిర ప్రయాణాన్ని చేస్తూ వరల్డ్ బెస్ట్ అండ్ లాంగెస్ట్ టర్మ్ ప్రధానమంత్రిగా పేరుగాంచారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు. మరి ఆయన 12 ఏళ్ల పాలనలో, ఎన్డీఏ పరిపాలనలో ప్రజలని ఉద్దేశించి చేసినటువంటి ఎన్నో అభివృద్ధి విశేషాలని ఈనాటి మన జోరుగా హుషారుగాలో క్లుప్తంగా తెలుసుకుందాం, విందాం. అంటిల్ దెన్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండ్ ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్ టు వివిధ భారతి ఎఫ్ఎం జీఎస్బీతో.
1: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
2: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

భరత్ అనే నేను మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. జోరుగా హుషారుగా మీ జేఎస్వితో 12 ఏళ్ల పాలనకి సంబంధించి ప్రజలను ఉద్దేశించి చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఇతివృత్తంతో నినాదంతో సాగినటువంటి ఆయన ప్రతి మాట అభివృద్ధి కొరకే పరిమితం. అందుకనే ఈ అభివృద్ధి కొందరికే పరిమితం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రభుత్వం చేసేటువంటి సహాయం అందాలి అనేటువంటి దిశగా సాగినటువంటి ఈ యొక్క వికాసవంతమైన ప్రయాణమే సబ్కా సాత్ సబ్కా వికాస్. 2014-2026 12 సంవత్సరాల ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణంలో సాధించినటువంటి కీలకమైనటువంటి విజయాలు ఎన్నో. మరి ఎన్నో కీలకమైనటువంటి విజయాలలో ప్రప్రథమంగా దేశ ఎకనామిక్ గ్రోత్, అంటే ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ విషయానికొస్తే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది భారత్. ఫ్రజైల్ 5 అనేటువంటి జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. గత 12 ఏళ్లగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలని వెనక్కి నెట్టి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడీపీలో 4 ట్రిలియన్ దాటిపోయింది మన యొక్క భారత్ అన్నమాట. అంతేనా, ఇదే ఎకనామిక్ గ్రోత్ లో భాగంగా జీఎస్టీ ఒకే దేశం ఒకే పన్ను 2017 జులై 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకొచ్చింది. గూడ్స్ అండ్ సర్వీస్ పన్నును క్రమబద్దం చేసి వ్యాపారాలకి ఎంతగానో ఊతమిచ్చింది ఈ యొక్క జీఎస్టీ. అండ్ వీటితో పాటుగా బ్యాంకింగ్ రంగంలోనూ జన్ ధన్ అకౌంట్స్ ద్వారా సామాన్యుడికి బ్యాంకింగ్ సేవలని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేదలకు 0 బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలని అందుబాటులోకి తెచ్చినటువంటి ఒక పథకం అన్నమాట. అదే కాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన సామాన్యులకు తక్కువ ప్రీమియంతో జీవిత మరియు ప్రమాద బీమా యొక్క పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అండ్ ఇలా సాగుతున్నటువంటి తరుణంలో అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగ కార్యక్రమాలకి సంబంధించి, అండ్ అలాగే ఈ యొక్క రంగానికి సంబంధించినటువంటి కార్మికుల కోసం ఉద్దేశించి చేసినటువంటి ఒక పెన్షన్ పథకం, ఇదొక అటల్ పెన్షన్ యోజన. ఇవి ఎకనామిక్ గ్రోత్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన మరియు అతి ముఖ్యమైనటువంటి కీలక విజయాలు పోషించినటువంటి విషయాలు. అండ్ దీని తర్వాత మాట్లాడుకుందాం డిజిటల్ ఇండియా, మరి దీనికి సంబంధించి ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
1: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
0: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.

0: ఉన్నారు జోరుగా హుషారుగా మీ జేస్మితు. వెల్ మరి 12 ఏళ్ల ఎన్డీఏ గవర్నమెంట్ అందించినటువంటి ఎన్నో అభివృద్ది కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అండ్ అందులో భాగంగా ఇప్పుడు డిజిటల్ ఇండియా ఇదొక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది అని అనటం అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా ముందుగా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డిజిటల్ పేమెంట్స్ లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అలాగే చిన్న టీ కొట్టు నుంచి కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ వరకు డిజిటల్ పేమెంట్స్ ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. అండ్ దీని తర్వాత డిబిటి ప్రభుత్వ పథకాల లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ పద్ధతిలో చెల్లించడం అన్నమాట. డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ ప్రభుత్వ పథకాల పద్ధతి లబ్ధిని డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లోకి క్రెడిట్ చేయడం. ఆ తర్వాత 5G విస్తీర్ణం అగ్రదేశాలకు భారత్ ఒక గ్లోబల్ టెక్ పార్ట్నర్ గా నిలిచింది. అండ్ ఇదిలా ఉంటే 2015 జులై 1 ప్రారంభించినటువంటి ఈ యొక్క డిజిటల్ ఇండియా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే కదా, డిజిటల్ సాధికారత సాధించడం కోసం విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారడం కోసమే ఈ యొక్క డిజిటల్ ఇండియా పథకం. అండ్ ఈ పథకాల్లో భాగంగా డిజిలాకర్ అంటే మనకి సంబంధించిన ముఖ్యమైన పత్రాలు ఆధార్, పాన్, మార్క్ లిస్ట్ ఇలాంటివన్నీ కూడా క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపరుచుకునేటువంటి సదుపాయం కల్పించడం. అండ్ అలాగే యూపీఐ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అండ్ పిఎంఇ విద్య డిజిటల్ ఆన్లైన్ విద్యని ప్రోత్సహించడానికి ప్రతి విద్యార్థికి విద్యను డిజిటల్ మాధ్యమాల ద్వారా అందించడానికి ప్రవేశపెట్టినటువంటి ఒక డిజిటల్ స్కీమ్. అండ్ కరోనా లాంటి సమయాల్లో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ సంజీవని ప్రజలందరికీ కూడా ఇళ్ల వద్దనే వైద్య సేవలు అందుబాటులోకి ఉండేలాగా ఆన్లైన్ లేదా టెలిఫోన్ ద్వారా వైద్యులను సంప్రదించేందుకు వీలుగా ప్రారంభించినటువంటి జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని అన్నమాట. అండ్ కామన్ సర్వీస్ సెంటర్స్ గ్రామస్థాయి ఎంటర్ప్రీనియర్స్ వీళ్ల యొక్క సహాయంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు డిజిటల్ సేవల్ని ఇంటి వద్దకే అందించేటువంటి దిశగా కామన్ సర్వీస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ఈ డిజిటల్ విప్లవంలో భాగంగా ఇన్ని పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి తరుణం ఈ గవర్నమెంట్ లో. అండ్ దీనికి సంబంధించి ఈ మార్పులతో పాటు భారత్ ఆర్థిక రంగంలో కూడా మున్ముందుకి సాగి వెళ్తోంది. మరి దీని తర్వాత ఏ అంశం గురించి మాట్లాడుకుందాం తెలుసుకుందాం, కానీ అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Until then, stay tuned and enjoy listening.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
2: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
3: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
4: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
5: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:50.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
6: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
6: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
6: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
7: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం, నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారత్ ఇక ఉపేక్షించదు, భారత్ ఇకపై క్షమించదు.
8: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా హై తేజీ సే ఆత్మ నిర్భర్తా కి ఓర్ కదమ్ బడా రహీ.
7: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జేఎస్వితో. ఎస్, మరి 12 ఏళ్ల మోదీ గవర్నమెంట్ కి సంబంధించి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినటువంటి పథకాల గురించి మాట్లాడుకుంటాం కదా క్లుప్తంగా. అందులో భాగంగా డిజిటల్ ఇండియా, ఎకనామిక్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. మరి ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ది. భారతదేశం ఎవ్వరి ముందు చేతులు చాచేటువంటి దేశం అసలు కాకూడదని, ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఎల్లప్పుడూ భారతదేశం విశ్వగురువుగా, విశ్వగురువు యొక్క శక్తిగా పరిడవిల్లుతూనే ఉండాలి. ఎందుకు అంటే ఇది వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి గనక మన భవిత మన చేతులలోనే, మన చేతలలోనే అనేటువంటి ఇతివృత్తంతో సాగుతోంది ఈ స్వయం సమృద్ది, అదే ఆత్మ నిర్భర్ భారత్. అండ్ వీటితో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భాగంగా చాలా చాలా పెనుమార్పులైతే ఉన్నాయి. మరి ఆ పెనుమార్పులలో ఎలాంటి పథకాలకి ఇక్కడ మనకి ప్రావీణ్యముంది అనేటువంటి అంశాలని పరిశీలిస్తే, నేషనల్ హైవేస్ 91,000 కిలోమీటర్ల నుంచి 100,500 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు నేషనల్ హైవేస్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మరియు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రారంభించినటువంటి ఈ యొక్క 5 ఇయర్స్ ప్రణాళిక, దాంట్లో భాగంగా నేషనల్ హైవేస్ విస్తీర్ణం అండ్ దాంతోపాటు రైల్వేస్ లో వందే భారత్, అమృత్ భారత్, అలాగే బ్రాడ్ గేజ్ రైల్వే లైన్స్, విద్యుత్తు, ఇలాంటి ఎన్నో అధునాతన సదుపాయాలని అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతో అద్భుతంగా ఫాస్ట్ రైల్వే జోన్ గా మారుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. అండ్ దాంతోపాటుగా ఎయిర్పోర్ట్స్ అండ్ మెట్రో, నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ని వృద్ధి చేస్తూ ప్రధాన నగరాలలో మెట్రో రైల్ నెట్వర్క్ ని కూడా 1,100 కిలోమీటర్లు విస్తరించే దిశగా వీరి యొక్క దిశానిర్దేశం సాగుతోంది. అండ్ దాంట్లో భాగంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్ట్ లో ప్రధానమంత్రి గతి శక్తి యోజన, అంటే అతుకులు లేనటువంటి కనెక్టివిటీ కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ మెగా ప్లాన్, ఇది చాలా అద్భుతంగా శక్తివంతంగా ముందుకు వెళ్తోంది. దేశవ్యాప్తంగా రవాణా మరియు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు మరియు జల మార్గాలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి తీసుకురావటం. మరి దీనికి సంబంధించి ప్రధానమంత్రి గతి శక్తి ఎంతగానో కృషి చేస్తోంది. అండ్ దాంతోపాటుగా భారత్మాల ప్రయోజన, జాతీయ రహదారి యొక్క నెట్వర్క్ ని విస్తరించేందుకు సరిహద్దు ప్రాంతాలను, తీర ప్రాంతాలను మరియు ఆర్థిక కారిడార్లను అనుసంధానం చేయటానికి ఉద్దేశించి భారీ రోడ్డు రవాణా ప్రాజెక్టే ఇది భారత్మాల ప్రయోజన. ఈ పథకం ఎంతగానో రహదారుల యొక్క విస్తీర్ణతకి గణనీయంగా దోహదపడుతోంది. అలాగే సాగర్ మాలా ప్రాజెక్ట్ అన్నమాట, భారతదేశంలోని పొడవైనటువంటి తీర ప్రాంతాన్ని మరియు నౌకాశ్రయాలను అభివృద్ది చేయడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ యొక్క సాగర్ మాలా ప్రాజెక్ట్. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే సముద్ర తీర లాజిస్టిక్స్ ను బలోపేతం చేయటం మరియు ఓడరేవులు ఆధారిత పారిశ్రామీకరణ వేగవంతం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఉడాన్ పథకం

సామాన్యుడి కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావటమే ఈ యొక్క ఉడాన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశంలో ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో విమానాశ్రయాలని అభివృద్ది చేయడానికి తీసుకొచ్చిన ప్రాజెక్టే ఈ యొక్క ఉడాన్. అండ్ అలాగే నేషనల్ వాటర్వేస్, జాతీయ జలమార్గాలు, సరుకు రవాణాకి సంబంధించి, ప్రయాణికుల రవాణాకి సంబంధించి, జర్నీకి సంబంధించి దేశంలోనే అంతర్గత నదులను, కాలువలను, ఇంకా జాతీయ జలమార్గాలని అభివృద్ది చేసేటువంటి పథకం. అండ్ వీటితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైల్వేస్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్ట్స్ ని కూడా అభివృద్ది చేస్తూ వడివడిగా ముందుకు సాగుతోంది ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బూస్ట్. దీంతో పాటుగా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, ఉన్నత విద్య సంస్థలు 50,000 నుంచి 70,000కి అభివృద్ది చేశారు. అలాగే నూతనంగా 16 ఐఐటి కాలేజెస్ అండ్ 16 ఉన్నటువంటి అప్పటి తరుణం నుంచి ఇప్పుడు 23 ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ పెరుగుదలకొచ్చింది. అంటే 16 నుంచి 23 ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంకా వీటితో పాటు ఏఐఐఎంఎస్ హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటల్, 7 హాస్పిటల్స్ నుంచి 23 హాస్పిటల్స్ వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే ఇన్ని రకాల మౌలిక సదుపాయాలతో, అధునాతనమైనటువంటి టెక్నాలజీతో ఉన్నత వైద్యం అందరికీ అందించే దిశగా తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైన విషయం అండ్ అభివృద్ధి ఈ యొక్క పథకం కింద. అండ్ దాంతోపాటుగా మాతృభాషలో విద్యా విధానాన్ని బోధించటం, ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ అభ్యసించేటువంటి వాళ్లకు కూడా మాతృభాషలో విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, కాంటెంట్ క్రియేటర్స్ కి డిజిటల్ ల్యాబ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ని అందుబాటులోకి తెస్తూ క్రియేటివ్ లెర్నింగ్ స్పేస్, వర్చువల్ లెర్నింగ్ స్పేస్ వీటిని ఎంతగానో పెంపొందిస్తూ ఆరెంజ్ ఎకానమీ అభివృద్దికి దోహదపడ్డం. అండ్ ఆరోగ్యం విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్నో అద్భుతమైనటువంటి హాస్పిటల్స్ అభివృద్దే కాకుండా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్ వంటి స్కీమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు దీనికి సంబంధించి ఒక మంచి పాట తర్వాత.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
2: దిల్లీ కే భీ పాస్ హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ బై మీ జయస్మితూ. మనమున్నాము జోరుగా హుషారుగాలో మాట్లాడుకుంటున్నాము. 12 ఇయర్స్ ఆఫ్ మోదీజీ గారి గవర్నమెంట్ సందర్భంగా దానికి అభివృద్ధి ప్రధాన సాగుతున్నటువంటి ఎన్నో పథకాల గురించి, వాటి యొక్క విలువైన అభివృద్ధి విశేషాల గురించి క్లుప్తంగా. అండ్ కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. ఉగ్రవాద చర్యలకు ధీటైన సమాధానం అందించడమే కాకుండా సర్జికల్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ వంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఆపరేషన్స్ ధీరంగా ధైర్యంగా చేపట్టి ఇప్పటికీ ఎప్పటికీ ఘాటైన సమాధానాన్ని అందించి దేశభక్తిని, ప్రేమని చాటుకుంది. అండ్ వీటితో భాగంగా టాప్ స్కీమ్స్ ఆఫ్ 12 ఇయర్స్ గవర్నమెంట్, అంటే ఈ 12 ఏళ్లు సాగినటువంటి మోదీ గారి గవర్నమెంట్ లో టాప్ స్కీమ్స్ ని ఫైనాన్షియల్ అండ్ సోషల్ సెక్యూరిటీలో భాగంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇవన్నీ కూడా ఆర్థికంగా మరియు సాంఘికానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. కమింగ్ బ్యాక్ టు వెల్ఫేర్ అండ్ హౌసింగ్, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన, అర్బన్ అండ్ గ్రామీణ ఆవాజ్ యోజన, వాటితో పాటు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, అండ్ దాంతోగా స్వచ్ఛ భారత్ మిషన్స్, ఇవి వెల్ఫేర్ అండ్ హౌసింగ్ కి సంబంధించి. అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కి సంబంధించి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధానమంత్రి కుసుమ్ పథకం, ఇది సోలార్ పంప్ సెట్లకి సంబంధించి. సో ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకుందాం, కానీ అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఈ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వెల్, మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్, భారత పౌరుడు కూడా సైన్యంతోనే సమానం. ఆపద ఎదురైనా, ఎప్పుడైనా దేశం పిలుపు కోసం ఎదురు చూసేటువంటి ఆ యొక్క ఆనందం అంతా ఇంత కాదు. దేశం కోసం చేసేటువంటి సేవ, చేసే ప్రాణత్యాగం, ప్రతి చిన్న విషయం ఉడతా భక్తైనా సరే, అది దేశం కోసం అంటే అంతకు మించి ఇంకేమైనా ఉందా బాస్ లైఫ్ లో? రైట్? సో వెల్, మరి ఇందాక మనం కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, టాప్ స్కీమ్స్ ఆఫ్ మోదీజీ గవర్నమెంట్.

కొనేటువంటి మార్గాలను కూడా కనుగొనాలి. బి అ జాబ్ క్రియేటర్ అని చెప్తూ సమస్యల గురించి ఆలోచిస్తూ అడ్డంకులని స్థితిగతులని మీ యొక్క ఎక్స్క్యూజెస్ గా కాదు, పరిష్కరించే మార్గాలని అన్వేషిస్తూ మిమ్మల్ని మీకు కొత్తగా ఎప్పుడూ పరిచయం చేసుకుంటూ మీ పురోగతికి మాత్రమే కాకుండా దేశ పురోగతికి కూడా యువత అత్యంత శక్తివంతమైన కృషి చెయ్యాలి అనేటువంటి మోదీజీ గారి మాట మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నోసార్లు ఎన్నో విధాల దేశ నలుమూలలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది. అలా సాగుతున్నటువంటి ద వరల్డ్స్ లాంగెస్ట్ టర్మ్ ప్రధానమంత్రిగా పేరుగాంచి ఎన్నో అవార్డ్స్ అందుకొని 12 ఏళ్ల పాలనలో దాదాపుగా 100 కంట్రీలు ఆయన తిరిగి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలనే కాకుండా అక్కడ సంస్కృతి సంప్రదాయం పద్ధతి గ్రోత్ డెవలప్మెంట్ ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఇంకా సుపరిపాలనలో ముందుకి సాగుతూ మన వంతు కృషి కూడా మనం చెయ్యాలి. మనం కూడా దేశంలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. మన కలలని లక్ష్యాలని దేశ ప్రగతికి అనుసంధానం చేస్తూ జీవించాలి అనేటువంటి ఆయన యొక్క లక్ష్యానికి మనం కూడా ముందడుగు వేద్దాం, రైట్? సో వెల్, మరి ఇది ఈనాటి జోరుగా హుషారుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగూట్ల గ్రామంలో రేపు జరిగే సభలో విడుదల చేయనున్నారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద కేంద్రం తన వాటాగా 25 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. యోగాంధ్ర 2026 కార్యక్రమం విజయవంతం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులకు సూచించారు. సచివాలయంలో యోగాంధ్ర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2026-27 బడ్జెట్లో చేసిన కేటాయింపుల నుంచి మొదటి త్రైమాసికానికి నిధుల విడుదలకు అధికారులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీబీజీ రామ్జీ కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 100 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలాఖరులోగా 30,000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి పరిపాలనానుమతులు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వీబీజీ రామ్జీ

అమల్లోకి రానుంది. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న 100 ల్యాబ్ టెక్నీషియన్లను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత మార్చి 31 ముగిసిన వీరి కాంట్రాక్టు మరో ఏడాది పాటు కొనసాగించనున్నట్టు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ పేర్కొన్నారు. కస్టమ్స్ సుంకాన్ని పెంచాక మన దేశంలోకి బంగారం దిగుమతులు సుమారు 70% తగ్గి 25 నుంచి 30 టన్నులకు పరిమితమయ్యాయి. మే 13 నుంచి పసిడి వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15% పెంచిన సంగతి తెలిసిందే. ఆక్లాండ్లో జరుగుతున్న మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్లో ఇప్పటికే సెమీఫైనల్ స్థానాన్ని ఖాయం చేసుకున్న భారత్ పూల్ దశను ఒక్క ఓటమి లేకుండా అగ్రస్థానంతో ముగించింది. గురువారం ఆఖరి మ్యాచ్లో సలీమా బృందం 3-2 ఉరుగ్వేను ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

0: ఈ చేతి ఒక చంటిగాడి ప్రేమ కథ. బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్మితో. 10:18:18 అయిపోయింది మన క్లాక్ లో టైం. సో ఇట్స్ టైం ఫర్ నవరస భరిత హరివిల్లు. మరి నవరస భరిత హరివిల్లులో నేను నా మొట్టమొదటి ప్రశ్న అడిగే సమయం ఆసన్నం అయిపోయింది. అండ్ దాంతో పాటుగా చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అంత స్వీట్ మార్నింగ్స్ అండ్ మంచి సందేశాలు కూడా. సో అన్ని చదివి వినిపిస్తాను, కానీ ఫస్ట్ నా క్వశ్చన్ వినడానికి మీరు సిద్ధమేనా? తెలుసు కదా బాస్, ఎస్ఎంఎస్ ఎలా చేయాలో. 8662488814 ఈ నెంబర్ కి నాకు వాట్సాప్ చేయండి. అండ్ నా మొట్టమొదటి ప్రశ్న, జ్ఞాన్ భారతం మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ కార్యక్రమం? జ్ఞాన్ భారత్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ కార్యక్రమం? సో ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488814 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్, గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ అనంత కృష్ణారెడ్డి గారు మేలచెరువు విలేజ్ నుంచి పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ వాయిస్ వింటూ హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది, థ్యాంక్స్ అలాట్. జోరుగా హుషారుగా కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. నీవు కష్టపడి పనిచేస్తూ పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తే వారికి కూడా మేలు జరుగుతుంది కదా అంటూ వేటపాలెం దగ్గర రామ్ నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంచుకున్నారు, గుడ్ మార్నింగ్ అంటూ దుర్గారావు గారు, వెరీ గుడ్ మార్నింగ్ బాయ్స్. అండ్ శుభోదయం జయస్వి గారు, కాలం ఏ రూపంలో నీ దగ్గరకు వచ్చినా అది నీ మంచి కోసమే, నీలో మార్పు కోసమే. గమనించు, అనుసరించు, ప్రయాణించు. ఫోన్లో మౌనంగా ఉండమన్నారు, పక్షులు పాటలు వినమన్నారు, గాలి తెచ్చిన పరిమళాలని ఆస్వాదించమన్నారు, చెట్ల నీడలో దాగిన కథలని చదవమన్నారు. విహారంగా నడుస్తూ ఉంటే ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది, ప్రతి దృశ్యంలో ఆనందాన్ని వెతుక్కోమన్నారు, మనసును మళ్లీ చిన్నపిల్లలా మార్చేశారు. ఈ పరుగుల ప్రపంచంలో మీరు పంచినటువంటి నెమ్మదిగా అడుగులు వేస్తూ మనసుకు ఇచ్చే ఇదొక మధుర విరామమే కదా. అఫ్కోర్స్ వరల్డ్ సాంటరింగ్ డే గురించి మీ మాటలు చాలా స్వాంతన అందించాయండి. అండ్ ఆ నిదానంలో కనిపించేటువంటి చిన్న తప్పు కూడా సరిచూసుకునేలాగా జీవితానికి ఒక కొత్త పాఠమై నిలుస్తుంది. శాంతంగా ఆలోచించే ఆలోచన కూడా నెమ్మదిగా నడకకు సమానమైనటువంటి సంతోషాన్ని అందిస్తుంది అంటారు, అవునా? ఎస్. ఎన్నో అభివృద్ధి పథకాలకి మన ప్రభుత్వం చేపట్టినటువంటి 12 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం ఒక నెమ్మది నడక ఎన్నో అద్భుతాలకు నాంది పలికింది. థ్యాంక్ యూ సో మచ్ అండి పాలెంపల్లి నరసింహారెడ్డి గారు, మంచి మాటలు పంచుకున్నారు. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి మీరు కూడా ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. జ్ఞాన్ భారత్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ కార్యక్రమం? సో ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది, క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సప్నోకు హకీకత్ మే బదల్నే కే లియే సహీ సమయ పర్ సహీ కదమ్ ఉఠానా జరూరీ హై. భారతీయ వాయుసేనా మే కమిషన్డ్ ఆఫీసర్ బన్నే కే లియే AFCAT 2 ఆఫ్ 2026 కే ఆవేదన 20 మే సే ఖులే హై. వివరణ కే లియే విజిట్ కరే afcat.edcil.co.in పర్.
2: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
3: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

ఖడ్గం మూవీ నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కళ నుంచి జాలువారి కల్పన పాడినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ డిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్ లో వింటూ ఆనందిస్తూ ఉన్నారు నవరస భరిత హరివిల్లు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం జేఎస్పీతో. సో మరి నేను అడిగిన ప్రశ్న గుర్తుంది కదా, జ్ఞాన్ భారత్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ కార్యక్రమం అని చెప్పాను. సో పాలంపల్లి నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా చాలా మంది మనకి మెసేజెస్ పంపించారు. అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ లెమలపాడు నుంచి భాను మీకు కూడా శుభోదయం అండి. రామచంద్రరావు గారు విజయవాడ నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్ అండి. స్థానం మారితే మనసు మారదు, ఉన్న చోటే ఉండి కల్మషాన్ని వీడితే పగోడిగా భావించే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మమిత్రుడు కనిపిస్తాడు కదా అని చెప్పి, ముందు మారాల్సింది మనసు అంటూ ఎంతో మంచి మాట పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ విశేషాలన్నీ మా కోసం అందించారు. అండ్ ఎస్పెషలీ 5 W's and 1 H, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ దిస్ ప్రిన్సిపల్, థ్యాంక్స్ అలాట్. సరైన ఆన్సర్తో మనకి మహారాష్ట్ర నుంచి కృష్ణ గారు పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిఎస్ రంగారావు గారు వస్ తాంబరం చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు అలాగే శుభోదయం అంటూ తెలియచేస్తూ పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, బన్విత, రుద్విన్, రమణజమ్మ, నీలేంద్ర, హరిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీరిరువురు రైట్ ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ జేఎస్పీ అంటూ కొడుమూరు వీరేష్ ఊర్మిళ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, జోరుగా హుషారుగా అదిరింది బాస్, మన దేశం సాధించిన విజయాల గురించి మీరు చెప్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఇది కదా మన ఇండియా యొక్క గొప్పతనం, ఇంత మంచి ప్రోగ్రాం అందించారు. అండ్ అలాగే ఇండియా యొక్క గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపచేస్తూ పరిపాలనతో ముందుకు తీసుకెళ్లినటువంటి మోదీజీ గారి గవర్నమెంట్ ప్రజలకి అందించినటువంటి ఎన్నో అభివృద్ది పథకాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆన్సర్ అండ్ యువర్ మెసేజ్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. రేడియో మిత్రులకి నమస్కారం, శుభదినం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు, కోట సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడన నుంచి అండ్ సరైన సమాధానం అందించారు, రాధాకృష్ణ విజయవాడ నుంచి మనకి రైట్ ఆన్సర్. మీ మొదటి ప్రశ్నకి సమాధానం అందిస్తూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు మంచి మాటలు కూడా పంచుకుంటున్నారు. భక్తి ముక్తి ప్రగతి సూక్తి, రక్తధాతువును రక్షించేటువంటి లలితాంబికని స్మరిస్తూ కలగలుపుకుందాం ఆధ్యాత్మిక నిష్టను, వైజ్ఞానిక బాధ్యతను. అండ్ దాంతోపాటుగా ముందస్తు జాగ్రత్తతో సికిల్ సెల్ మహమ్మారిని అడ్డుకుంటూ ఆరోగ్యకరమైన ఆనంద సమాజాన్ని నిర్మిద్దాం. జీవితాన్ని నిరంతరం పరిగెత్తించకు, కాసేపు నిదానించి ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. వరల్డ్ సాంటరింగ్ డే, డిజిటల్ గా కూడా కాస్త విరామమిచ్చి ప్రకృతి ఒడిలో హాయిగా స్వాంతన పొందుతూ ఈ యొక్క భృగువాసన సరికొత్త చైతన్యమందు నిజంగానే చాలా ఆనందాన్ని ఇస్తుంది. అండ్ ఈ పదప్రయోగం కూడా భృగువాసరాన అనేటువంటి ఆనందాన్ని మాకి వాళ్ళు కలిగించారు. అండ్ 12 ఏళ్లకు పైగా అప్రతిహతంగా సాగుతున్న మోదీజీ గారి యొక్క పాలన, సుదీర్ఘ ప్రజాస్వామ్య నేతగా, దేశ నేతగానే కాకుండా ఆయన నాయకత్వం ఇలానే అలసిపోకుండా సాగుతూ జనరంజకంగా ప్రగతి పదంలో అందరినీ స్ఫూర్తిదాయకంగా నవ భారత నిర్మాణం వైపు నడిపించాలని ఆశిస్తూ సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ మెసేజ్ అండి. కనకారావు గారు పెడ నుంచి నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించారు. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి అలాగే శుభోదయం తెలియచేస్తూ, ఆశా శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇరువురు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ స్కీమ్స్ గురించి

0: చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలండి మీకు కూడా. అండ్ పాలంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెల్కమ్ టు హరివిల్లు అంటూ రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. అండ్ సౌజన్య గారు మంగళగిరి నుంచి సరైన సమాధానం అందించారు. అలాగే మన కేంద్రం వారి పథకాలు చెప్పడం నిజంగా చాలా హర్షణీయం అంటూ చారిత్రక వివరాలను కూడా అందించారు. అండ్ వేటపాలెం నగర్ నుంచి రామనగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే మీరు నేను అడిగిన ప్రశ్నకి నేను చెప్పిన షోకి రెండు కలిపి ఆన్సర్స్ పంపించారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభోదయం జయస్వి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. దస్తగిరి గారు సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ భాస్కర్ గారు రాణి పోలవరం నుంచి రైట్ ఆన్సర్. శుభోదయం అండి మీకు కూడా. ఇనాయతుల్లా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి సాంస్కృతిక శాఖ. వెల్ థ్యాంక్ యూ. అండ్ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అయితే వచ్చేసింది, సో రివీల్ చేసేస్తున్నాను. సాంస్కృతిక శాఖ అన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ జ్ఞాన్ భారత్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రముఖ కార్యక్రమం అన్నాను? ఇట్స్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: వెల్ మరి నవరస భరిత హర్వీలులో నా నెక్స్ట్ క్వశ్చన్. చనుబండి నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్, నేను చదువుతాను. అండ్ అంబాబాచి ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ప్రతి సంవత్సరం అంబాబాచి ఫెస్టివల్ అనేది మనకి జరుగుతుంది. ఈ అంబాబాచి ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది, ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత? చాలా చాలా విశేషమైనటువంటి ప్రదేశం అనమాట. సో ఏ రాష్ట్రంలో జరుగుతుందో మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి వాట్సాప్ చేయండి. అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? పంపిస్తూ ఉండండి మీ ఆన్సర్స్ ని. ఈలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినద్దాం, ఓకే?

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్వి తో. వెల్, మరి నేను అడిగిన తదుపరి ప్రశ్న గుర్తుంది కదా, అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంది, ఏ స్టేట్ లో జరుగుతుంది అని అడిగాను. సో వెల్, మరి నాకు నెక్స్ట్ మెసేజ్ పంపించారు వివిధ భారతి అభిమానుల ప్రధాని మధువుల గీర్వాణి కుమారి జేఎస్వి గారికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. ప్రతి అక్షరాన్ని మృదు మధుర వాణితో ఆంధ్రీకరించే మా అవధాని, ప్రతిభా పాఠవాలను మాటలుగా తెచ్చే మా సుధాముని, రాజు పరిపాలనను ఎంతో రాజసంగా వివరించినది నేటి ఆకాశవాణి తరుణి, ఉషోదయ వేళ ఉత్తమ సూక్తులు నినదించే రేడియోనే మా యొక్క రాజధాని, విశ్వంతో అభివృద్ది సర్వాణి ధరించినటువంటి మన భారతీయ ధరణి, అండ్ దాంతోపాటుగా అందరి దృష్టిని ఆకర్షించిన విశ్వచూడామణి, సింధూరాన్ని అస్త్రంగా సంధించి జేజేలు అందుకున్నది నా భారతావని అంటూ చనబండ నుంచి ధర్మరాజుల వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మరి అంబుబాచి ఫెస్టివల్ ఏ స్టేట్ లో ఫేమస్ అండ్ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగాను యాన్యువల్లీ. చూద్దాం ఎంతమంది ఆన్సర్స్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ, రేఖా, సాయి, మౌనిక అండ్ అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, నరసింహారెడ్డి గారు పాలంపల్లి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం కర్ణాటక నుంచి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా మనకి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, ఇది గుజరాత్ లో అసలు జరుపుకోరు, ఆలోచించి ఆన్సర్స్ పంపించండి ఒక్కసారి. పెడన జోగనదిలో కాలనీ నుంచి అప్పలరాజు గారు, గుజరాత్ లో భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి రోజున జరుగుతుంది, అందరూ గుజరాత్ కి ఫిక్స్ అయిపోయారు ఏంటండి, గుజరాత్ మాత్రం కాదు ఆలోచించండి. కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్, అండ్ అంబుబాచి ఫెస్టివల్ దీనికి సంబంధించిన హిస్టారికల్ వివరాలని అందించారు, థ్యాంక్ యూ. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకి శుభదినం తెలియచేస్తూ సరైన సమాధానంతో కోటా శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు కుటుంబ సభ్యులు సరైన సమాధానాన్ని అందించారు. కాకాని నుంచి పద్మశేఖర్, చంద్ర, నవ్య సరైన ఆన్సర్, అలాగే భాస్కర్రావు గారు రాణి పోలవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి సరైన ఆన్సర్ అందించారు. పాలంపోలయ్య, ఆలగడ్డ, నంద్యాల నుంచి అలాగే సరైన ఆన్సర్ తో మనకి ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. అండ్ నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమోజు కృష్ణమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ ని పంపిస్తూ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఇప్పుడే ట్యూన్ చేశాను, క్వశ్చన్ విన్నాను అంటూ సరైన ఆన్సర్ పంపించారు. అక్కరపాక నుంచి రమా గారు, అండ్ మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. సో వెల్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటిల్ దెన్ మీరు కూడా ఆన్సర్స్ పంపించాలి అనుకుంటే అంబుబాచి ఫెస్టివల్ ప్రతి సంవత్సరం

0: ఏ రాష్ట్రంలో జరుగుతుంది. మీ ఆన్సర్స్ ని పంపిస్తుండండి ఈ బ్రేక్ అయ్యే లోపల.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాలలోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు. పన్నెండేళ్లు విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: వింటూ ఆనందిస్తున్నారు నవరస భరిత హరివిల్లు, ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం. ఈ జయస్వితో అంబుబాచీ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాను, ఏ రాష్ట్రంలో జరుగుతుందని. చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. కోనసీమ జిల్లా మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు, వీరిరువురు రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణ ఫ్రమ్ ఉత్తరాఖండ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు జిల్లా నుంచి సరైన సమాధానం. నాగార్జున లక్ష్మి గారు వైదంపేట్ అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. సరైన సమాధానంతో మనకి గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మెసేజ్ పంపించారు కృష్ణ ఫ్రమ్ విజయవాడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజాయితీ ఉన్న చోటే మొండితనం కూడా ఉంటుంది, విధేయత ఉన్న చోటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే కోపం కాస్త ఎక్కువగా ఉంటుంది అంటూ మంచి మాటను కూడా పంచుకున్నారు. సో సరైన ఆన్సర్ వచ్చేసి అస్సాం అన్నమాట. ఎస్, అస్సాం కామాఖ్యాదేవి యొక్క టెంపుల్లో జరుగుతుంది అంబుబాచి ఫెస్టివల్ అనేది. పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అంటూ పంపించారు. కాదండి, అస్సాం ఇస్ ద రైట్ ఆన్సర్. సో వెల్, మరి నా మూడవ ప్రశ్న జాగ్రత్తగా వినండి. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతము, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రోనమర్ ఎవరు? సో రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488814 నంబర్కి వాట్సాప్ చేస్తున్నాను.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022 అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
6: సారే హిందుస్తాన్ మే ఊర్జా భర్ దేతా హై, సారే హిందుస్తాన్ మే చేతనా భర్ దేతా.
5: 12 ఏళ్ల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జేఎస్పీతో 10:44:20 అయిపోయింది మన క్లాక్ లో టైం. మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం, ఖగోళ శాస్త్రాన్ని అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్, ఆయన పేరేంటి అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారు. హలో జేఎస్పీ, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు, సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పాలెంపోలే గారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, నల్గొండ చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి గారు మరియు ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కర్ణాటక నుంచి కృష్ణ గారు, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. పిఎస్ రంగారావు గారు వస్తాంబరం చెన్నై నుంచి, భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అందించారు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ బ్యాక్, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు రైట్ ఆన్సర్ అందించారు. హాయ్ జేఎస్వి, వెరీ గుడ్ మార్నింగ్. మీకు కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. కోట శ్రీమన్నారాయణమూర్తి గారు మెసేజ్ పెట్టారు బట్ తీసేశారు, బట్ ఏంటో ఆన్సర్ రాంగ్ రైటర్ నాకైతే తెలియలేదు. సో మీకు ఆన్సర్ తెలిస్తే ఈలోపు నాకు పంపించే ప్రయత్నం చేయండి. వాస్కోడిగామా ఆయన ఇక్కడ ఈ ప్రస్తావనలో ఆయన లేరండి, బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అనంతపురం నుంచి, ఆశ శ్రీనివాస్ ఫ్రం బెంగళూరు నుంచి, కుసుమ ఫ్రం అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సరైన సమాధానాన్ని అందించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రాఘవ గారు, అండ్ సరైన సమాధానంతో మనకి సాయి దుర్గా విజయవాడ నుంచి పంపించారనమాట. సో సమాధానం అయితే నేను అందించేస్తున్నాను. వారణాసిలో ఒక దశాబ్దం పాటు సంస్కృతం, ఖగోళ శాస్త్రం అభ్యసించినటువంటి అరబ్ ఆస్ట్రానమర్ అబూరయన్ ఆల్ బైరూమి అన్నమాట. అండ్ అబూరయన్ ఆల్ బైరూమి, సో పెద్దపర్మి నుంచి అబ్దుల్ కలాం గారు, ఆయన పేరు ఆల్ బైరూమి అండి, ఆల్ బిర్యానీ కాదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్, ఇట్స్ అ గుడ్ ట్రై. వెల్ మరి నా ఫోర్త్ క్వశ్చన్, అగ్ని సరస్సులో వికసించినటువంటి కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము గారు అనే తెలుగు పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 నెంబర్ కి నాకు వాట్సాప్ చేస్తుండీ బాస్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిజనింగ్.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జేఎస్వితో. 10:55 అయిపోయింది. వల్ మరి నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనేటువంటి తెలుగు పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అని అడిగాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. హాయ్ జేఎస్వి గారు. హాయ్ అండి, నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఒక మంచి సాంగ్ మా కోసం పాడతారా అంటూ మురళి గారు పంపించారు. తప్పకుండా ట్రై చేస్తాను. రైట్ ఆన్సర్తో దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు, అలాగే ఆచార్య మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని అందించారు. అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్. రేడియో మిత్రులకి నమస్కారం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు మరియు ఒక ఫ్యామిలీ మెంబర్స్ సరైన ఆన్సర్ అందించారు. రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ పుట్టపాక నుంచి బులిపాటి శ్రీనివాసరావు గారు. రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాసరావు గారు సరైన ఆన్సర్ అందించారు. కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ మీ ప్రశ్నలకు మాకు సమాధానాలు, ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, ధన్యవాదాలు మీకు అంటూ సరైన సమాధానం పంపించారు. వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి, అలాగే నల్గొండ జిల్లా నుంచి తిత్రియాల దమోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇరువురు రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి నుంచి సంధ్యా, ప్రొద్దుటూరు జిల్లా కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్.

ది కిషోర్ అనంతపురం నుంచి. సరైన సమాధానం. అలాగే రాధాకృష్ణ విజయవాడ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. రైట్ ఆన్సర్తో మనకి పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి, అండ్ దిలీప్ లక్ష్మీనగర్ అనంతపురం నుంచి పంపించారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ రైట్ ఆన్సర్కి థ్యాంక్ యూ. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. అక్కరపాక నుంచి రమ రైట్ ఆన్సర్. వెల్, సరైన సమాధానం వచ్చింది నేను అడిగిన ప్రశ్నకి. మరి ఈ పుస్తకాన్ని రచించిన వారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారన్నమాట. 2026 సంవత్సరం జనవరిలో వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అగ్ని సరస్సులో వికసించిన కమలం, ద్రౌపది ముర్ము అనేటువంటి పుస్తకాన్ని రచించింది యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. సో వెల్, మరి 10:58 దాటి పరుగులు తీస్తోంది మన క్లాక్ లో టైం. నేను మీ అందరికీ టారా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మాట్లాడుకున్నా కదా బోల్డ్ అనే విషయాలు, అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోయింది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ బోల్డ్ అనే కబుర్లతో నేను మీ ముందుంటాను మరొక బ్యూటిఫుల్ డే, ఒక బ్యూటిఫుల్ షోతో. అంటల్ దాన్ నేను మీ ఆర్జే జేఎస్వి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్ట్రంలో లభించే బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్ను సద్వినియోగం చేసుకోవడానికి ఏపీ టైటానియం స్ట్రాటజిక్ మినరల్స్ మిషన్ను ప్రభుత్వం ప్రారంభించిందని, దీని ద్వారా 50,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ రంగంలో 2 ఏళ్లలో సాధించిన ప్రగతిని ఆయన పాత్రికేయులకు వివరించారు. మలేషియాలో వ్యర్థాల నిర్వహణ విధానాలపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఆ నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధ్యయనం చేశారు. మలేషియాలో పర్యటిస్తున్న వీరు ఆ దేశంలోని సెలంగూర్లో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అడ్వకేట్ జనరల్ దమ్మాలపల్లి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, ఆ డేటాను ఈ రోజు నుంచి 2 రోజులు గ్రామ సభల ముందు ఉంచుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి వెల్లడించారు. వారి నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని కలెక్టర్లను ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా 25 నుంచి 30 ఆలయాల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ట్రస్టు ద్వారా 1028 చోట్ల 200 కోట్ల రూపాయలు వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించామని చెప్పారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేశారు. మే 25 నుంచి జూన్ 4వ మధ్య జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 90,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్గా మార్చడంలో భాగంగా మొదటి ఇంక్యుబేటర్ ప్రారంభం కానుందని ప్రభుత్వం తెలిపింది. గన్నవరంలోని మేధా టవర్స్లో ఈరోజు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ఇంక్యుబేటర్ ద్వారా డీప్టెక్ స్టార్టప్లకు సహకారం అందుతుందని పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 783 పాయింట్లు, నిఫ్టీ 218 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94 రూపాయల 30 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 11:06. మరి ఈ టైంలో బేసిక్గా మీరంతా చక్కగా చిల్ అవుతూ సినిమా కబుర్లు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. అలా ఈ సమయాన్ని మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. మరి స్టూడియోలో 11 గంటలు అయిపోయిందంటే 11 to 12 అంటే సినిమా కబుర్లలో చక్కటి సినిమా విశేషాలు వింటూ ఎంజాయ్ చేస్తాం. అందుకే మీకోసం నేను ఫిల్మ్ నగర్ మొత్తం ఆ సర్కిల్ని చుట్టేసి ఒక మంచి ఇంట్రెస్టింగ్ సినిమా కబుర్లను తీసుకొచ్చా, వాటన్నిటినీ మీతో పంచుకుంటా. అంతకంటే ముందు ఒక మంచి పాట విందాం, విని ఎంజాయ్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది బలగం మూవీ నుంచి ఈ కూల్ సూపర్ హిట్ సాంగ్, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.
1: ఇంకా విడుతున్నారు బాలు, ఇక ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. ఇటువంటి పాటలు విన్నప్పుడు భయ్యా మనసులో ఉన్నటువంటి ఒక ఉల్లాసం ఉత్సాహం చక్కగా వాటితో ప్రశాంతంగా ఉంటుంది భయ్యా. రావాలి భయ్యా ఇట్లాంటి పాటలు వినాలి, ఇలాంటి సినిమాలు చూడాలి, ఎంత ప్రెజెంట్గా ఉంటుంది భయ్యా. ఆ పాట వింటుంటేనే పైరు గాలి తగిలినట్టుగా మనమంతా అక్కడ విహరిస్తున్నట్టుగా. ఏదేమైనా కానీ సినిమాతో ఏమైనా చూపించవచ్చు, ఎంత చక్కగా అయినా మనల్ని తయారు చేయొచ్చు. అందుకు ఉదాహరణగా ఈ సినిమా కదా. ఎనివే, చాలా మంచి పాట విన్నాం కదా బలగం నుంచి. మరిప్పుడు నెక్స్ట్ అయితే మీకోసం ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయం అయితే మామూలు విషయం కాదు భయ్యా. మన ప్రిన్స్ మహేష్ బాబు గారు జక్కన్న గారు కాంబినేషన్లో వారణాసి అనే సినిమాని ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో కానీ భయ్యా, ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేటు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది భయ్యా. అరే అరే, అసలు వాళ్ళు ఎంత పకడ్బందీగా ఏ విషయం బయటికి రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నా కానీ అబ్బే, అస్సలు మనలాంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కదా వాటి గురించి తెలుసుకోవడానికి, ఎందుకంటే మీకు చెప్పాలి కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ని ఇప్పుడు దాకా ప్రపంచ సినిమా చరిత్రలో ఎవరూ చూడని విధంగా చూపించడం కోసం మన రాజమౌళి గారైతే కనుక మామూలుగా ప్లాన్లు చేయలేదంట భయ్యా. ఖచ్చితంగా ఇది కనుక చూసిన తర్వాత ప్రపంచ సినిమా అంతా నివ్వరిపోతుందంట. అరే ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ఎలా చేశారు.

అనేలాగా. దానికోసం 4 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించారట. కొత్త కొత్త విజువల్ ఎఫెక్ట్స్తో మన కోసం ఒక ఫీస్ట్ చూపించడం కోసం వెండితెర మీద సిద్ధంగా చేసి ఉంచారంట. ఆల్రెడీ మనందరికీ తెలిసినదే, భారీ సెట్లతో ఆఫ్రికన్ అడవుల చుట్టూ తిరిగే కథ కోసం మన జక్కన్న గారు బాగా భారీగా ప్లాన్ చేశారని. మరి దీనికి తగ్గట్టుగానే సినిమాని ప్లాన్ చేసేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఆయన అన్నట్టు ఆ క్లైమాక్స్ కూడా భయ్యా ఆ రేంజ్లో బొమ్మ పడితే ఉంటుంది. థియేటర్లో విజులు రాని వారు కూడా విజులు కొనుక్కోలేదు, మరి విజులేస్తారండి. ఇది నా అమ్మాయి నిజం, అదన మాట సంగతి. మరి ఇంత మంచి మాట విన్న తర్వాత మైండ్ బ్లాక్ అవ్వకుండా ఎవరకుండా చెప్పండి. అందుకే మీ అందరి కోసం మీ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వింటూ ఎంజాయ్ చేస్తున్న డిస్ట్రెక్ట్ ఏంటో వివిధ భారతి FM 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో జైలర్ 2. ఈ సినిమా గురించి భయ్య ఎంతమంది సూపర్ స్టార్ని అందులో పెట్టినా కానీ ఇంకా సరిపోలేదో మనం ఫీల్ అవుతున్నారట మూవీ టీం వాళ్ళు. అందుకనే రజనీకాంత్ గారి పక్కన ఫస్ట్ మోహన్ లాల్ గారిని, తర్వాత హిందీ నుంచి ఇంకొకరిని, అలాగే మన కన్నడ నుంచి రాజ్ కుమార్ గారిని, ఇలా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. బట్ అబ్బే, ఇది కాదు భయ్యా, ఇంకా ఏదో కావాలి. సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది, దానికి ఒక మంచి సూపర్ స్టార్ను పెడితే ఒక రేంజ్లో ఉంటుందని భావించినట్టున్నారు. అందుకే వెంటనే అలా బాలీవుడ్ వెళ్ళి హృతిక్ రోషన్ గారికి చెప్పంగానే ఆయన వెంటనే ఓకే చేసేసారని కూడా వినబడుతున్న విషయం. మరి నిజంగా ఆయన గనక ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కనుక చేస్తే ఉంటుందంట భయ్యా సినిమా. జైలర్ కాదు, అసలు జై జై జైలర్ అంటారట, ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటుందట ఆ క్యారెక్టర్ కూడా. సినిమాకి ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అయితే వినబడుతుంది. మరి ఈ మూవీ టీం వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ప్రకారం చూసుకుంటే కనుక నిజంగా హృతిక్ రోషన్ గారు కనుక సినిమాలో చేస్తే భయ్యా ఫస్ట్ సౌత్ మూవీ అవుతుంది, అండ్ అట్ ది సేమ్ టైం స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మామూలుగా ఉంటుంది భయ్యా. అలాగే ఆయనతో ఒక మంచి సాంగ్ కూడా పెట్టండి భయ్యా, ఒకే ఒక్క సాంగ్, దానికి ఆయనతో డ్యాన్స్ వేస్తే ఇంకో రేంజ్లో ఉంటుంది భయ్యా. ఎలాగో వస్తున్నారు కదా, ఒక రెండు స్టెప్లు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ పక్కన సూపర్ స్టారు, ఆ పక్కన ఇంకొక స్టారు, బాగుంటుంది ఇలాంటివన్నీ చూడడానికి, అదనమాట సంగతి. మరి ఏదేమైనా కానీ ఇది నిజంగా అవ్వాలని కోరుకుందాం. మరి ఈ సినిమా సర్కిల్లో చేస్తున్నటువంటి ఈ విషయం గురించి అయితే కనుక నిజం అవ్వాలని కోరుకుందాం భయ్యా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఇంకొక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ కూలి నుంచి. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: பேசிக்கலாம் இல்லையா?
1: முடிச்சிடலாமா?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మనం థాట్ యూమ్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సినిమా కబుర్లలో దుల్కర్ సల్మాన్ మమ్ముట్టి గారి వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదట మలయాళ సినిమాలతో మనందరికీ బాగా పరిచితులయ్యారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల ద్వారా కూడా మనల్ని అలరించారు. తరువాత డైరెక్ట్గా తెలుగు సినిమాలు 2018లో మహానటి ద్వారా ఎంటర్ అయ్యారు మన తెలుగులోకి. ఆ తరువాత వరుస పెట్టి సినిమాలను అయితే కనుక చేసేస్తున్నారు మన తెలుగులో. చూడ్డానికి సాఫ్ట్ లుక్స్తో సైలెంట్గా కనిపించే ఈ మలయాళ హీరో గారు ఇప్పుడు పూర్తిగా తెలుగు హీరోగా మారిపోబోతున్నారట. మరి మంచి మంచి సూపర్ హిట్స్ తెలుగులో తీసుకున్న తర్వాత ఎందుకు ఆగుతారు అయ్యా? కథలు వెతుక్కుంటే ఎన్ని దగ్గరికి వస్తున్నాయో, లేదంటే ఈయనకి తగ్గ పాత్రల్ని ఎంచుకుంటున్నారో కానీ భయ్యా, కనీసం సంవత్సరంలో ఒక రెండు తెలుగు సినిమాలైనా కానీ మన ముందుకు ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట. ఈయన ప్లానింగ్ అయితే కనుక చాలా భారీగానే ఉందట. ఇప్పుడైతే కనుక ఆల్రెడీ ఒక సినిమాని చేస్తూనే DQ41 పేరుతో మరొక తెలుగు సినిమా కోసం కూడా ఆల్రెడీ సైన్ చేసేసారట. ఇక స్ట్రైట్ అవే తెలుగు సినిమాలో నటించాలని చాలా దృఢనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ హీరో గారు. ఏదేమైనా కానీ భయ్యా, మీరు ఇట్లాగే తెలుగు సినిమాలు చేస్తూనేనండి, మేము చూస్తూనే ఉంటాం, ఆదరిస్తూనే ఉంటాం. ఎందుకంటే మనంతా సినిమా ఫ్యామిలీ భయ్యా. ఎవరేంటి, ఎక్కడేంటి, ఎప్పుడేంటి, మనకు కావాల్సింది అల్టిమేట్గా సినిమా బాగుండడం. మీరు చేసేది కూడా అదే కదా, అదనమాట సంగతి. సో మరి ఇంత మంచి విషయం ఉన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే బాగుంటుంది కదా, అసలైన లక్కీ ఛామ్ కూడా. అందుకే మన లక్కీ భాస్కర్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం ఉన్నాం సినిమా కబుర్లలో. సీతారామం నుంచి ఒక మంచి కూల్ ప్లెజెంట్ సాంగ్ విన్నాం కదా. ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది కదా. ఉత్సాహంగా అక్కడెక్కడో ఉన్న హిమాలయాల మీదకి, ఆ మంచి పర్వతాల మీదకి మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ భయ్యా, అలా వెళ్ళనివ్వకండి, దాన్ని లాక్కొచ్చి మళ్ళీ మన దగ్గర ఉంచండి, మనం ఇక్కడే ఉన్నాం కదా. అదనమాట సంగతి. ఏదేమైనా కానీ భయ్యా, ఇప్పుడు సినిమా సర్కిల్లలో ఒక న్యూస్ అయితే కనుక భయ్యా బాగా చక్కర్లు కొడుతుంది భయ్యా. ఇంతకీ ఏమిటా న్యూస్ అంటే, ది ప్యారడైస్ మన న్యాచురల్ స్టార్ నాని అలాగే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలగర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ పాన్ ఇండియా కాన్సెప్ట్తో భారీ చిత్రంగా రాబోతుంది. ఈ విషయం గురించి మనందరికీ తెలిసినదే. ఆల్రెడీ విడుదల చేసినటువంటి ఆయా షేర్ అనే సాంగ్ కూడా సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ని గెయిన్ చేసింది. ఇప్పుడైతే కనుక నార్త్ సైడ్ అంటే పాన్ ఇండియా రేంజ్లో మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి హిందీ వాళ్ళ కోసం కూడా, వాళ్ళకి మరింత గూస్ బంప్స్ తెప్పించడం కోసం ఒక హిందీ సాంగ్నైతే కనుక సినిమాలో పెట్టాలనుకుంటున్నారట. అది సినిమాలోనే, అటు హిందీలో అయినా కానీ ఇటు తెలుగులో అయినా కానీ ఆ పాట హిందీలో ఉండబోతుందని సమాచారం. మరి దీనికోసం అయితే కనుక మన మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్రన్ గారు కూడా, అదేనండి అనిరుద్ధ్ రవిచంద్ర గారు కూడా ఒక సూపర్ హిట్ బీజిఎంతో ఫుల్ ప్యాక్డ్ సాంగ్ అయితే కనుక చేశారట. మరి ఆ పాట వింటుంటే గూస్ బంప్స్ అవడం ఖాయమంటున్నారు. ఈ విషయం కనుక నిజమే అయితే భయ్యా ఉంటుంది ఆయా షేర్ కాదు భయ్యా, షేక్ షకాల్ అయిపోతుందన్నమాట మొత్తం థియేటర్ మొత్తం. నార్మల్గానే మన న్యాచురల్ స్టార్ నాని గారు అనిరుద్ధ్ గారి సంగీతం ఒక రేంజ్లో ఉంటుంది ఇద్దరు కాంబినేషన్. దీనికి ఈ సాంగ్ కూడా పడితే ఇక నార్త్ ఏంటి సౌత్ ఏంటి ఆల్ ఇండియా వైజ్ మొత్తం ప్రతి థియేటర్లోనూ ప్యారడైజ్ పూనకమే భయ్యా. చూద్దాం మరి ఈ సాంగ్ని మన శ్రీకాంత్ ఓర్దేలా గారు ఏ రేంజ్లో ప్లాన్ చేస్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. మరి త్వరగా సినిమా అయిపోయి మనం ముందుకు వచ్చేయాలని కోరుకుందాం. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం హిట్ 3 మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వీటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఈ స్టేట్ యూట్యూబ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 1.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనమంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసుకుంటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. నీట్ యూజీ 2026 రీటెస్టుకు సమయం సమీపిస్తున్న తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం 7827980287 నెంబరుతో అధికారిక వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. అభ్యర్థుల పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం ఈ నెంబర్ నుంచి వస్తుందని పేర్కొంది. ఇదే సమయంలో పరీక్షకు సంబంధించి వస్తున్న నకిలీ ఎస్ఎంఎస్లు, ఇమెయిల్లను నమ్మవద్దని హెచ్చరికలు జారీ చేసింది. కోల్కతా పర్యటనలో ఉన్న విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్తో పారిశ్రామిక అభివృద్ధికి సహకరించాలని వారిని కోరారు. రాష్టంలో మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కుళ్ళు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రైతులకు మద్దతు ధర లభించిందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవన విధానంలో భాగంగా చేసుకోవాలని రాష్ట పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో జరుగుతున్న యోగా సాధనలో భాగంగా ఒంగోలు నగరంలోని గాంధీ పార్కులో స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన యోగా సాధనలో ఆయన పాల్గొన్నారు. యోగా శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో 2000 మంది ప్రజలతో ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించి యోగాపై అవగాహన కల్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్టంలో బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేపట్టి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని ఆ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈరోజు నెల్లూరు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్టంలో గత ఏడాది మే జూన్ నెలల్లో సంభవించిన అధిక వర్షాలు, గాలులు, వడగళ్లకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 1.68 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1285 మంది ఉద్యాన రైతులకు SDRF నిబంధనల ప్రకారం మంజూరు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు ప్రసారమవుతాయి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా మీకు తెలుసా అంటూ మీకు తెలియనివి నేను తెలుసుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని జింగ్ జింగ్ అమేజింగ్గా మనం ఈ టైంలో చక్కగా మాట్లాడేసుకుంటూ ఉంటాం. అటువంటి విషయాలు మీకోసం ఎన్నో తీసుకొచ్చాను, వాటన్నిటి గురించి ఖచ్చితంగా ఈ సమయంలో ఈ ప్రోగ్రాంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక మంచి కూల్ సూపర్ హిట్ సాంగ్ విందాం. మరి మీకోసం వచ్చేస్తుంది డాకు మహారాజ్ ఈ మూవీ నుంచి మన తమన్ ఎస్ఎస్ భయ్య కంపోజిషన్లో వచ్చినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వీడు. ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు దాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి డాక్ మహారాజ్ మూవీ నుంచి ఒక మంచి సుపర్హిట్ సాంగ్ని ఎంజాయ్ చేసాం కదా. మరి ఇక మనం మీకు తెలిసాలో జింగ్ జింగ్ అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే లేవగానే ఒక చక్కని చిక్కటి కాఫీ తాగగానే రోజు ప్రారంభం కానివారు మనలో చాలామందే ఉన్నారు. అదేదో యుద్ధంలా కాకుండా ఔషధంలా తీసుకుంటే ఆ కిక్కే వేరు. మనలాంటి కాఫీ ప్రియుల కోసం ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా ఫ్లేవర్డ్ కాఫీస్ కూడా వచ్చాయండి. ఓయ్, అంటే మనకు నచ్చిన ఎన్నో పూల పరిమళాలు ఉన్నాయి చూసారా, వాటిని కూడా కాఫీలో కాస్త ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సహజంగా మనకి పూల మొక్కలో చాలా రకరకాల ఫ్లేవర్స్ ఇష్టం కదా, ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. సో వాటిలో ఎంచుకుంటే ఆ కాఫీ తాగుతూ ఉంటే బహుశా వీళ్ళు దీనిని ఎందుకు కనిపెట్టారు నేను అనుకుంటున్నానంటే, ఆ కాఫీ తాగుతూ ఆ పూల తొట్టెలో ఏరుస్తున్నట్టుగా అనిపిస్తుందేమో అని అనుకునే కోసం చేశారేమో అనిపిస్తుంది. ఏదేమైనా కాఫీ రుచిలో ఎలాగున్నా కానీ బాగుంటుంది అంటారు కదా, అలాగే అనుకుందాం. అదనమాట సంగతి. మరి మీకు నచ్చిన కాఫీ ఫ్లేవర్ ఏదో తెచ్చుకొని తాగేసి చక్కగా ఎంజాయ్ చేయండి. నేనైతే ఇప్పుడు పాట వినిపిస్తా, వింటూ చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది గనీ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మీకు తెలుసా జింగ్ జింగ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ప్రోగ్రాంలో, నవ్వడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని ఒక కవి గారు, రచయిత గారు, డైరెక్టర్ గారు అన్నట్టు గుర్తు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మాట నిజమేనేమో అని అనిపించక మానదు. చిన్నతనం నుంచే పిల్లలకి మనం చదువు బాగా చదువుకోవాలి, క్రమశిక్షణతో పెరగాలి అని ఆటలు పాటలు అన్నీ నేర్పిస్తాం. దానితోపాటు నవ్వడం కూడా నేర్పించాలండి. అవును, మీరు వింటున్నది నిజమే. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక జోక్ చెప్తే నవ్వడం అనేది కూడా ఒక ఆర్ట్ అంట. ఏదన్నా ఒక పజిల్ ఇస్తే పిల్లలకి, సాల్వ్ చేస్తే మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో, అలాగే ఒక జోక్ విన్న తర్వాత నవ్వితే కూడా అంతే మెరుగ్గా మెదడు పనిచేస్తుందని లండన్లోని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీని గురించి వారు అనేక పరిశోధనలు కూడా చేశారట. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, నవ్వడం అంటే ఎలా పడతా నవ్వడం కాదు భయ్యా, చక్కగా విన్నదానికి ఆనందించి నవ్వాలి. అది కూడా ఒక ఆర్ట్, మనం పిల్లలకు నేర్పించాలి లైఫ్లో, అదొక పార్ట్ అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి కూల్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 ఏళ్లలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహోత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మరింతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మంది వ్యక్తులకు స్క్రీనింగ్ చేసి 20,00,000 మంది క్యారియర్లను గుర్తించారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కి అర్హత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేస్తారు. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63,00,000 మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకువచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలు ఉన్నారని కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని ఆయన చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని డాక్టర్ మాండవ్య తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్బంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ ద్వారా 15,00,000 మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,840 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత ద్వారా 2,18,00,000 మందికి పైగా మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 దాటనున్నాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటారు. ఇంతవరకు పీఎం కిసాన్ కింద పథకం చేసిన పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,46,00,000 చేరుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరించనుంది. ఈ బాధ్యతలకు సంబంధించి అధికారులకు అవగాహన కల్పించేందుకు గ్రామీణ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. చట్టంలో ముఖ్యమైన అంశాలు, అమలు విధానం, సంస్థాగతమైన ఏర్పాట్లు, సాంకేతిక ఆధారిత పాలనా వ్యవస్థలు, రాష్ట్రాలు, జిల్లాలకు అందుబాటులో ఉండే సహాయక యంత్రాంగాల గురించి వారికి శిక్షణ ఇచ్చారు. ఏరియా ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలు క్షేత్రస్థాయి సిబ్బందితో సంపాదిస్తారు. తద్వారా అమలు అవసరాలను అర్థం చేసుకోవడం, అనుభవాలు, ఉత్తమ పద్దతుల మార్పిడిని సులభతరం చేయడం, సామర్థ్యాల పెంపుదల మొదలైన వాటికి సంబంధించి వీరు చర్యలు తీసుకుంటారు. ఈ ఏరియా ఆఫీసర్ల సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు అమలు అనుభవాలను కూడా పంచుకుంటారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ చట్టం అమల్లో మద్దతు ఇవ్వడంలో ఏరియా ఆఫీసర్లు కీలక పాత్ర పోషిస్తారు. తద్వారా విబిజీ రామ్జీ విధానంలోకి సజావుగా సమర్థవంతంగా ప్రక్రియలను ప్రవేశపెడతారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆదివారం నాడు జరగబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ నీట్ యూజీ పునః పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక అధికారిక వాట్సాప్ కమ్యూనికేషన్ ఛానల్ను ప్రారంభించింది. అన్ని అధికారిక వాట్సాప్ సందేశాలను 7827980287 అనే నంబర్ కల ఎన్టీఏ వెరిఫైడ్ ఖాతా నుంచి మాత్రమే పంపుతారని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఫోన్ నంబర్ మరోసారి 7827980287.

0: విద్యార్థులు గమనించగలరు. ఎన్టీఏ నుంచి వచ్చినట్లుగా క్లెయిమ్ చేసే ఏ సందేశాన్ని నమ్మే ముందు బ్లూ వెరిఫికేషన్ టిక్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరు ఉందో లేదో సరిచూసుకోవాలని కూడా అభ్యర్థులకు ఎన్టీఏ సూచించింది. జూన్ 21వ తేదీన జరిగే పునః పరీక్ష కోసం ఇప్పటికే తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వాటిని మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా ఓంకారేశ్వర్లో ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట స్థాయి కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక వద్దకు వచ్చిన రాష్టపతికి గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వాగతం పలికారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద సాధించిన విజయాలకు గాను రాష్ట ప్రభుత్వాన్ని అభినందించారు. ఈ మిషన్ కింద రాష్టం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని రాష్టపతి పేర్కొన్నారు. 2023లో ఈ జాతీయ మిషన్ను ప్రారంభించినప్పుడు నిర్దేశించుకున్న ముఖ్యమైన లక్ష్యాల్లో పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేయడం ఒకటని, ఈ లక్ష్యాన్ని గడువు కంటే ముందే సాధించడం సంతృప్తికరమైన విషయమని రాష్టపతి అన్నారు.
1: मिशन के अंतर्गत मध्य प्रदेश में जो बहुआयामी उपलब्धियां हासिल की है इसके लिए मैं राज्य सरकार की सराहना करती हूँ. इस अंतर की बात है कि वर्ष 2023 में राष्ट्रीय मिशन का शुभारंभ करते समय जो अनेक बड़े लक्ष्य देश के सामने रखा गए थे उनमें से स्क्रीनिंग का लक्ष्य समय से पहले ही पूरा हो गया है. मुझे बताया गया है कि 9000 शिशुओं से लेकर 40 वर्षों की आयु तक के 7 करोड़ से ज्यादा लोगों की स्क्रीनिंग का लक्ष्य पूरा हो चुका है. ये कोई छोटी उपलब्धि नहीं है.
0: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోగ్యకరమైన మరింత సమానత్వంతో కూడిన దేశాన్ని నిర్మించాలనే ప్రభుత్వ నిబద్దతను పునరుద్ఘాటించారు. జాతీయ సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ కింద ఇప్పటివరకు 7,19,00,000 మందికి పైగా వ్యక్తులకు స్క్రీనింగ్ నిర్వహించామని, వారిలో 20 లక్షల మందికి క్యారియర్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. ఈ మిషన్ కింద 2,46,000 మందికి పైగా వ్యక్తులు సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయిందని, 4 కోట్లకు పైగా సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశామని నడ్డా చెప్పారు. ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ ఫర్ ద లా ఆఫ్ ద సీ న్యాయమూర్తిగా 2026 నుంచి 2035 మధ్య కాలానికి మన దేశం తరఫున అభ్యర్థి ప్రొఫెసర్ బిమలేన్ పటేల్ ఎన్నికయ్యారు. మన దేశంపై ఈ విషయంలో విశ్వాసం ఉంచినందుకు సభ్య దేశాలకు భారత్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కీలకమైన మైలురాయిని సోషల్ మీడియాలో తెలియజేస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రొఫెసర్ బిమల్ పటేల్ తో పాటు ట్రైబ్యునల్ కి ఎన్నికైన ఇతర విశిష్ట సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కేవలం 3 నెలల్లోనే దాదాపు 50 లక్షల డోసుల మైలురాయిని చేరుకుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. యువతుల ప్రాణాలను రక్షించడంలో మునుపెన్నడూ లేని స్థాయిలో వేగాన్ని అత్యవసర ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రచారం తీవ్రమైన వేగాన్ని పుంజుకుందని, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో 100% హెచ్పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించగా మిజోరాం తన లక్షిత జనాభాలో 93% చేరుకుందని పేర్కొంది. ఈ పురోగతి భారత ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టతను, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తల అలసట లేని శ్రమను తెలియజేస్తోందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈరోజు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫీఫా ప్రపంచ కప్ లో భాగంగా మెక్సికోలోని గ్వాడలజారా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సౌత్ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించిన మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించిన మొదటి దేశంగా ఆవిర్భవించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు కానున్న విబీజీ రామ్జీ చట్టం 2025 విస్తృత అమల్లో సహాయపడేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100కు పైగా ఏరియా ఆఫీసర్లను మోహరిస్తోంది. జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద ఇంతవరకు 7,19,00,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో మెక్సికో నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 కి అర్హత సాధించిన

0: ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున మీకు తెలుసా కార్యక్రమంలో. ఇప్పుడు ప్రపంచమంతా ఎటు చూసినా గానీ అంతా ఏఐ ప్రపంచం అయిపోయింది. అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సరిగ్గా వాడుకుంటే ఈ ఏఐతో చాలా అద్భుతాలనే సృష్టించవచ్చు అనడానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక చక్కటి ఉదాహరణ. ఏఐ మినీ ప్రింటర్ అని ఒక చిన్న ప్రింటర్ని కొత్తగా లాంచ్ చేశారట. సో దీంతో మనం ఏం చేయించమయ్యా అంటే, మనం ఊహించే ప్రతి విషయాన్ని దానికి చెబితే అది అటువంటి బొమ్మను గీసి మనకి కావాలంటే ప్రింట్గా కూడా తీసిస్తుందట. నిజంగా భలే ఉంది కదా. అంతేకాదండి, పిల్లలు చదువుకోవడానికి వారిలో సృజనాత్మకతను పెంచడానికి కూడా బాగా పనిచేస్తుందట ఈ ఏఐ మినీ ప్రింటర్. సో మన చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు చాలా చందమామ కథలు, చాలా కథలు చెప్తూ ఉంటాము. వాళ్ళలో బేసికల్గానే సృజనాత్మకత కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఫలానాదా ఇలా ఉంటుంది, ఒక్కోసారి పిల్లలు మనకి కథలని అందులో ఆ పాత్రలో వాళ్ళే ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఇలాంటి ప్రింటర్ ఒకటి ఉంటే చక్కగా వాళ్ళే హీమ్యాన్ లాగా, స్పైడర్ మ్యాన్ లాగా, బ్యాట్మ్యాన్ లాగా, సూపర్ హీరో లాగా వాళ్ళే మన ముందు కనబడతారు. ఎలా ఉంది ఐడియా? ఇది బాగుంది కదా. మరి ఇది మీకేమో తెలుస్తుంది, గురించి అవుట్పుట్ ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ పంజా నుంచి. విండు, ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, ఇదండి మరి ఈనాటి మన ఈ మీకు తెలుసా, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదూ. మరి తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం ధీరాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం పాల్గొంటారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా అదనపు ఉపాధి అవకాశాలు లభించనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఒక కీలక అంతర్జాతీయ భాగస్వామిగా ఎదిగిందని పేర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోల్కతా పర్యటనలో భాగంగా విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు అంశంపై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయన్న మంత్రి, విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని అన్నారు. నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్లోడ్ చేసుకునే విద్యార్థుల కోసం ఎన్టీఏ నుంచి ఎస్ఎంఎస్, ఇమెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. May 3 నాటి పాత అడ్మిట్ కార్డులు చెల్లవని స్పష్టం చేసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి తిరుపతిలో టోకెన్లు జారీ చేసే సమయంలో మార్పు చేసినట్టు టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నిన్నటి వరకు అర్ధరాత్రి టోకెన్లు జారీ చేశామని, వేసవి సెలవులు ముగియడంతో ఈ రోజు నుంచి యథావిధిగా 2 నుంచి 4 గంటల మధ్యలోనే టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధి సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మరింత ఆట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 1:05. మరి ఈ సమయంలో మనమంతా ధీర అంటూ వీరవనితల కార్యక్రమంలో మన వీరవనితల గురించి మాట్లాడుకుంటుంటాం కదా. మరి ఈరోజు నేను చెప్పబోయే ఆ వీరవనిత ఎటువంటి వారు, ఎవరు అంటే, ప్రతి మగాని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అది ఎంత నిజమో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లకు పైగా అయింది. మరి ఆ స్వాతంత్రం వెనుక కూడా ఎందరో వీర మహిళల పాత్రలు చాలానే ఉన్నాయి. కొన్ని 1000 మంది పోరాడారు, వారిలో ఎందరో చరిత్రలు నిలిచిపోయారు. అందులో ఉన్న ఈరోజు కొందరి గురించైనా తెలుసుకోవడం మన బాధ్యత. అందరి గురించి ఇప్పుడు మీకు నేను చెప్పలేకపోయినా అందులో ఒక ప్రముఖురాలు ఆవిడ గురించి ఖచ్చితంగా మీకు చెప్తాను. ఆవిడ ఎవరో కదండి, ఖచ్చితంగా ఆవిడ గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. ఆవిడే బికాజీ రుస్తుం కామాకారు. అసలు ఎవరు ఈవిడి, ఏం చేశారు, స్వాతంత్ర ఉద్యమంలో ఈవిడికి ఉన్నటువంటి ఆ కీలక పాత్ర ఏంటి, వాటన్నిటి గురించి ఖచ్చితంగా నేను మీకు ఈరోజు ఈ ధీరా కార్యక్రమంలో మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

వెల్మడియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టిఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ భారతి ఎఫ్ఎం 101.3 మనమున ధీర వీరవనితల కార్యక్రమంలో మీకు తెలుసా, ఒక మహిళ ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న రోగులకు సేవ చేస్తుంటే తాను కూడా అదే ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడి తాను కూడా ఎంతగా బాధపడ్డారు. అయినా తాను అనుకున్న స్వాతంత్ర పోరాటం కోసం ఎదురు నిలిచి పోరాడాలంటే తాను ఖచ్చితంగా ఆ రోగాన్ని ఎదుర్కొని తాను కూడా నిలవాలి అని చెప్పి స్వాతంత్రం కోసం తన వంతు పాత్ర పోషించింది అంటే మీరు నమ్మగలరా? ఒక పెద్ద తనిక పార్సి కుటుంబంలో సెప్టెంబర్ 24, 1861 బొంబాయి నగరంలోనే అత్యంత గొప్ప దళిక కుటుంబంలో జన్మించారు మన వీర మహిళ మికాజీ రుస్తుం కామా గారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్లేమో అనేక భాషలపైన పట్టు సాధించారు. 1885లో జరిగిన వివాహం అనంతరం వారు దేశంలోని పరిస్థితుల పట్ల ఎంతగానో కలత చెందారు. మికాజీ కామా గారు తమ వంతు సాయం, తమ బాధ్యత దేశం పట్ల నిర్వర్తించాలని చాలా దృఢనిశ్చయంతో భావించారు. చెబుతా మీకు ఇంకా అనేక విషయాల గురించి. మికాజీ కామా గారు స్వాతంత్ర ఉద్యమంలో వారి పాత్ర ఇలా ఉందన్నది. అందుకంటే ముందు మీకోసం ఈ చిత్రం నుంచి ఇప్పుడు రాబోతున్న దొంగ దొంగ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులపై రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారు యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహిస్తోన్న సమావేశంలో తొలుత రాష్టస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొని రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తరువాత మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగే రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన DDU-GKY కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ది, శిక్షణ కార్యక్రమాలు మరింత విస్తరించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. అలాగే కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్ట్రంలో అమలవుతున్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు 25% వస్తున్నాయని తెలియజేస్తూ
2: ₹100 that's getting invested in India, out of that ₹25 is actually coming to the great state of Andhra Pradesh.

0: A lot of people ask me, you know, what makes Andhra Pradesh different? Why Andhra Pradesh? And I'll give you three S's. All of us love that. The three S's why you should choose Andhra Pradesh. First one is speed.
1: అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అరణ్యరామం వంటి ప్రాజెక్టులు పర్యావరణ అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల్లో వన సంరక్షణపై బాధ్యతను పెంచుతాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ ఎన్ బాలాజీ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా ప్రదర్శనలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 2000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ యోగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందిస్తుందని తెలియజేస్తూ
2: యోగాంధ్రలో భాగంగా టెంపుల్ ప్రాంగణంలో అద్భుతంగా చక్కగా నిష్ఠతోని అంతఃకరణ శుద్ధితోని అందరం కూడా కలిసి ఈరోజు చక్కగా యోగా చేయడం జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ స్ట్రెస్ బస్టర్. యోగా చేసినప్పుడు ఎంత రిలాక్సింగ్ ఉందంటే హాయిగా బ్రెయిన్ లో వేరే టెన్షన్ లేకుండా, వేరే పనులు లేకుండా, వేరే ఆలోచనలు లేకుండా కుటుంబ సభ్యులతోని, శ్రీకాళహస్తి ప్రజలతోని, పిల్లలతోని, అందరు అక్కచెల్లెలతో చేయడం అనేది ఆనందం.
1: రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 78,261 మంది విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేష్ అభినందించారు. విద్యార్థులందరూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. రాష్టంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయంగా ఏర్పడిన యుద్ద పరిస్థితులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో గతంలో మామిడి ధరలు తగ్గుముఖం పట్టాయని మంత్రి తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయ రంగానికి అవసరమైన మద్దతు కొనసాగుతుందని తెలుపుతూ
3: ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట వాళ్ళ పక్షాన్ని నిలబడేది ఈ కూటమి ప్రభుత్వం. మద్దతు ధర రావట్లేదు, రైతు నష్టపోతా ఉన్నారని చెప్పి భావించి ప్రభుత్వం ఆ రోజు 4 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకు సంబంధించి ఫీడ్ రేట్స్ లో కూడా పెరగడం వల్ల ఆక్వా కూడా కుదేలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకు కూడా అండగా ఇవాళ ఈ ప్రభుత్వం మరి కేజీకి 4 రూపాయలు తగ్గించడం కూడా జరిగింది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఏ రైతు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వం స్పందిస్తుందనే దానికి ఇదే ఒక నిదర్శనం.
1: ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈరోజు పాటిస్తున్నారు. మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలను క్షీణింపజేసే అతి ప్రమాదకరమైన వ్యాధినే సికిల్ సెల్ అంటారు. ఈ వ్యాధికి గురైన వారి ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారతాయి. ఫలితంగా అవయవాలకు తగినంత రక్త ప్రసారం జరగదు. ఈ వ్యాధికి గురైన వారు శరీర మార్పులను గమనిస్తూ తగిన చికిత్స పొందితే సికిల్ సెల్ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి సూచనలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్ 19 ప్రపంచ సికిల్ సెల్ అవగాహనా దినాన్ని పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా మిషన్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తోంది. రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మలేషియాలో పర్యటిస్తున్నారు. 2వ రోజు పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘన వ్యర్థాల నిర్వహణ, తక్కువ వ్యయంతో గృహ నిర్మాణ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేశారు. మలేషియాలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్ను సందర్శించిన మంత్రి అక్కడ పర్యావరణానికి హాని కలగకుండా ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ వల్ల భూమి నీరు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం బెర్జయ్య కార్పొరేషన్ చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టులను మంత్రి నారాయణ పరిశీలించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్ట గణనీయంగా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు ఇండియా ఫస్ట్ విధానంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ భారత్ ప్రపంచ దేశాల విశ్వాసాన్ని సంపాదిస్తోందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ఆర్థిక అభివృద్ది పెట్టుబడులపై రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద ఆంధ్రప్రదేశ్కు 25 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అరణ్యరామం భవనానికి భూమి పూజ చేసిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: మీకు తెలుసా, ప్రపంచంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో 56% ఎక్కడ జరుగుతున్నాయి? భారత్ లో. ప్రపంచంలో అత్యంత తక్కువ ఇంటర్నెట్ సేవలు ఎక్కడున్నాయి? భారత్ లో. స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో అగ్రగామిగా ఎదుగుతున్న దేశమేది? భారత్. భారతీయుడైనందుకు గర్వపడండి.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ఆటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం బికాజీ రుస్తం కామాగారు గురించి. చెప్పాను కదా ఇందాకనే మీకు, బికాజీ కామాగారు ఒక పెద్ద ధనిక కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడం వల్ల అనేక భాషలపై పట్టు సాధించారని. మరి వారు అక్కడ తాగారనుకుంటున్నారా? కాదండి. 1896లో బొంబాయి నగరంలో ప్రాణాంతకమైన ప్లేగు వ్యాధి రావడంతో ఎందరో ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో ఎంతో ధన సహాయం ఎంత చేసినా కానీ ఏదో తెలియని ఇంకా అసంతృప్తి బికాజీ కామాగారులో ఉన్నారు. అందుకే ఇదంతా కాదని చెప్పి తానే స్వయంగా ఆ రోగులకు సేవలు చేసేవారు. ఆ సమయంలోనే వారికి కూడా ప్లేగు వ్యాధి రావడంతో కుటుంబ సభ్యుల ప్రోత్బలంతో చికిత్స కోసం ఇంగ్లాండ్లోని లండన్ దేశం వెళ్లవలసి వచ్చింది. లండన్లో చికిత్స అనంతరం తిరిగి భారతదేశం రాబోతున్న సమయంలో బ్రిటిష్ వారు వారికి ఒక షరతును పెట్టారు. ఆ షరతు విన్న బికాజీ కామాగారు ఆశ్చర్యపోయి ఎంతో బాధపడ్డారు. అసలు అంత ఆశ్చర్యపోయే అంత షరతు

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్థం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్న ధీర వీరవనితల కార్యక్రమంలో. బిక్కాజీ కామగారు లండన్లో ప్లేగ్ వ్యాధి కోసం చికిత్స చేయించుకొని తిరిగి భారతదేశం వచ్చేద్దనుకుంటున్న సమయంలో బ్రిటిష్ వారు పెట్టినటువంటి ఆ షరతు విన్నాక నివ్వెరపోయారు. అసలు ఇట్లాంటి షరతు కూడా పెడతారా అని చెప్పి ఆవిడంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ షరతు ఏమిటంటే, తిరిగి భారతదేశం వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొనకూడదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు వారిని హెచ్చరించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు చేయనని హామీ ఇస్తే గాని తిరిగి భారతదేశానికి వెళ్లే అవకాశం ఉండదు అని బ్రిటిష్ ప్రభుత్వం వారు అల్టిమేటం జారీ చేశారు. ఇది విన్న తర్వాత బిక్కాజీ కామగారు ఏం చేయాలని చెప్పి ఆలోచించి వారికి మాట ఇచ్చి తనలో తాను బాధపడడం కంటే తాను అక్కడే ఉంటూ ఉన్న చోటు నుంచే భారత స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు బిక్కాజీ కామగారు. లండన్లోనే నివాసం ఉంటూ మన దేశం కోసం అనేక వ్యాసాలు పుస్తకాలు రాస్తూ ఉండేవారు బిక్కాజీ గారు. వారి ప్రసంగాల వలన, వారి రచనల వలన ఎందరో భారతీయులలో స్వాతంత్ర సంగ్రామం కోసం ఆకాంక్ష, ఆలోచనలు, ఆవేశం పరుగులు తీసేవి. మరి ఉన్న చోటు నుంచే వారు విదేశాల నుంచే భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఏ రకంగా పాల్గొన్నారన్న విషయాలని ఇంకా మీకోసం చెబుతాను ఇప్పుడు రాబోతున్న ఈ పాట తర్వాత.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. మరి బికాచా కామా గారు ఆ రకంగా లండన్లోనే ఉంటూ అనేక వ్యాసాలతో అనేక రచనలతో భారతీయ యువతలో స్వాతంత్ర సంగ్రామం కోసం అనేక ఆలోచనలను అనేకైనటువంటి ఆలోచనల వారి కోసం కొత్తగా వారి రచన ద్వారా తెలియజేస్తూ ఉండేవారు. 1907 ఆగస్టులో జర్మనీలో జరిగినటువంటి స్పుట్గార్ నగరంలో జరిగే అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు అక్కడికి వెళ్ళి మరీ మన దేశ స్వాతంత్రం కోసం వారి మద్దతును కోరారు. మన దేశానికి ఒక పతాకం అనేది ఉండాలి అని ఒక త్రివర్ణ పతాకాన్ని వారు బృందం ద్వారా ఒక త్రివర్ణ పతాకాన్ని తయారు చేసి మరీ ఆ సమావేశంలో ప్రదర్శించిన వీర మహిళ మన బికాజీ కామా గారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం బికాజీ గారి కృషి. ఇంగ్లాండ్లోనే ఉంటూ అక్కడి నుంచి భారతదేశం స్వాతంత్రం కోసం అహర్నిశలు కృషి చేసిన బికాజీ కామా గారు 1935 తీవ్ర అస్వస్థతకు గురై భారతదేశం తిరిగి వచ్చి ఎందరో మహనీయులతో సమయం గడిపి 1936 వారి కన్నతల్లి వంటి భారతదేశంలోనే తుదిశ్వాసను విడిచారు. చూశారా మరి, ఒక స్వాతంత్రం తేవడం కోసం ఎందరో ఎన్నో రకాలుగా కృషి చేశారు. వారిలో మన ఈ బికాజా రుస్తు కామా గారు కూడా ఒకరు. ఇలాంటి వారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరి గురించి మన ధీరా కార్యక్రమంలో ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉంటాం. ఇదండి ఈనాటి మన ఈ ధీరా. మీరంతా వింటూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ ఇక ఈనాటి ఈ ధీరాకి బాయ్ బాయ్ చెప్పేస్తూ తర్వాతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 అయిపోయింది. అంటే మనమంతా ఈ టైంలో సందడే సందడి అంటూ చక్కగా మనం అడిగే ప్రశ్నలకు మీరిచ్చే సమాధానంతో దుమ్ము దులిపేలాగా కార్యక్రమంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరిక లేట్ జోక్ను స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి నేను ప్రశ్నలతో సిద్ధం, మీరు కూడా సమాధానంతో సిద్ధంగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు, స్టార్ట్ చేద్దాం దుమ్ము దులిపేసేలాగా ఈనాటి సందడే సందడిని. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే కనుక నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయడమే. ఇట్స్ వెరీ ఈజీనా. ఒక చిన్న డిస్క్లైమర్ గమనిక ఏమిటంటే, నేను అడిగే ప్రశ్నల కోసం మీరు ఎటువంటి అంతర్జాలం ఇంటర్నెట్లో సర్చింగ్ గట్రా చేయకుండా మనకు తెలిసిన జ్ఞానాన్నే మనం ఉపయోగిద్దాం. ఎందుకంటే అదే కదా మనదే, అదనమాట సంగతి. మరి ఇక మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అంటే, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ప్రశ్న మరొకసారి, గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో మరి ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గూటిలోని గువ్వ ఎంత గుంజినా రాదు, అటు ఇటు కదులును ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు చూసేద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, హలో హాయ్ శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం పంపించడం ఇంకా బాగుండేది. నెక్స్ట్, విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. స్వాగతం అంటున్నారు భయ్యా. స్వాగతాలు కాదు భయ్యా, మనం ప్రశ్నకు సమాధానం ఉంటే బాగుండేది కదా. నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి పంపించేశారు. రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు బాలాజీ నగర్ నుంచి మాలాంబి. రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు కుసుమ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్తో, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి. రైట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. రైట్ ఆన్సర్, అరే రే రే పంపించలేదే మీరు. నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, సుందరి ఫ్రమ్ పెనమలూరు నుంచి తాళం కప్ప అంటూ, సారీ కాదుగా, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి రామకీర్తిక వెన్నెల పంపించేశారు విత్ రైట్ ఆన్సర్తో. అర్థం చేసుకునే ప్రేమ డాక్టర్ జిలానీ అయాన్ బేక్ తిప్పనపల్లి నుంచి అంటూ. భయ్యా హౌ భయ్యా, గూటిలోని గువ్వ ప్రేమలా ఉంటుందా? తప్పులేదులేండి, ఒక్కొక్కరి భావన ఒకలా ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ దట్ భయ్యా. ఓకే, నెక్స్ట్, పాలెం ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందడి సందడి అంటూ రైట్ ఆన్సర్తో కలిపి. నెక్స్ట్, పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్తో. తదుపరి, దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు తాళం చెయ్యి అంటూ. హౌ, అది కాదుగా అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటున్నారు ఆన్సర్ ఈజ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. నీలనాయక్ మేనక వర్ష అనుకో ఫ్యామిలీ పంపించేశారు

రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి పంపు చేశారు ఆదోని మండలం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నా, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బట్ వేర్ ఇస్ ఆన్సర్? రవి తేజ నేనిత్తే మూవీ అంటూ పంపు చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరేష్ జానకి గారు విత్ రైట్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్జీ అంటున్నారు రైట్ ఆన్సర్తో, కనకరా ఫ్రం పెడర నుంచి. నెక్స్ట్ రాజోలి మండలం నుంచి జయన్న పంపించేశారు రైట్ ఆన్సర్ అండి. హాయ్ నమస్తే అండి, మైదుకూర్ నుంచి జాఫర్ హుసేన్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే పంపించేశారు రైట్ ఆన్సర్తో నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లిగ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుం బాయ్ అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్. శుభ మధ్యాహ్నం అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో మొహమ్మద్ ఇనాయతుల్లా కమ్మారెడ్డి జిల్లా నుంచి. అన్వర్జీ అస్సలాం అలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం సార్, మా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్తో. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతల గారు పంపించేశారు వాల్ క్లాక్ అంటూ. హౌ సార్? హౌ కాదుగా. ఫణి సత్యశ్రీ పంపించే తనాల నుంచి రైట్ ఆన్సర్ తావు. తదుపరి హాయ్ ఎండు పంపించేశారు మనకి హెల్మెట్ అంటూ దీకుండ ప్రసాద్ నా గురుభాయ్ విజయవాడ నుంచి అంటూ. కాదు గురువు గారు, అది కూడా కాదు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే నాలుక, టంగ్. అది గూటిలో గువ్వలాగా లోపల ఉంటుంది కానీ బయటికి రాదు, ఎంత గుంజినా రాదు. ఎందుకంటే నొప్పి వస్తుంది కదా, అది అటు ఇటు కదులుతుంది, అది లేకపోతే పనే అవ్వదు. అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 5,000 అప్పడం అలిగితే గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది ప్రశ్న? మరొకసారి 5,000 అప్పడం అలిగి గోడెక్కి కూర్చుంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి. చూసుకుందాం రైట్ ఆర్ రాంగో. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తూ. కానీ భయ్యా, ఇప్పుడు నేను వినిపించే ఈ పాటలో 2 జనరేషన్ సంబంధించిన పాటలు భయ్యా. ఒక పాటని అటుగా ఒక పాట ఇటుగా వాళ్ళని విజువలైజేషన్ చేసుకుంటూ వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అగ్నిపర్వతం నుంచి ఒక సాంగ్ వస్తుంది, తర్వాత అతడు నుంచి వస్తుంది. ఆ పాటలో కృష్ణ గారిని, ఈ పాటలో మహిళబాబు గారిని ఊహించుకుంటూ వినండి. పాటలు ఒక రేంజ్లో ఉంటే విని చెప్పండి ఎట్లా ఉందో. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ఆర్చం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను చెప్పాను కదా అన్నాడు మీకు, ఒక రెండు పాటలు రెండు జనరేషన్స్ చూస్తాయి, ఆ పాటలు వింటే ఒకరిని, ఆ రెండు పాటల్లో ఒకరిని ఒకరు ఊహించుకోండి, ఇంకో రేంజ్లో ఉంటుందని మరి మన ఫ్రెండ్స్కి ఎలా అనిపించిందో మరి చూద్దాం. మరి ఇందాడు ఒక ప్రశ్న అడిగాను కదా, ఆ ప్రశ్నకు సంబంధించి మన వాళ్ళు ఏం పంపించారో చూసేద్దాం. 5,000 అప్పడం, అది అలిగితే గోడకి కూర్చుంటుంది, ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. కనకారం ఫ్రెండ్ పెట్టడం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, రైట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర్ నుంచి, రైట్ ఆన్సర్. ఫణి సత్య శ్రీ ఫ్రమ్ తెనాల నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. హాయ్ మంత్రి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ పంపించేశారు. ఓకే, ప్రశ్నకు సమాధానం వద్దు భయ్యా అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. పుట్టపాక చేనేత కాలనీ నుంచి మిరియాల తిరుమలయ్య ఆండాలు, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ పంపించేశారు నంద్యాల నుంచి పిల్ల సుబ్బారెడ్డి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి విత్ రైట్ ఆన్సర్తో. రబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీర పంపించేశారు అమీదా బేగం, రైట్ ఆన్సర్తో. మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. రాజోలు నుంచి బోరెల్లి జయన్న గారు, రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ పంపించేశారు, రైట్ ఆన్సర్తో. మంగళగిరి నుంచి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. పెడన నుంచి నాని గంగ, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే సార్ అంటూ పంపించేశారు. మైదుకూర్ నుంచి జాఫర్ గరిట అనుకుంటున్నాను సార్ అంటూ. ఓకే, కాదు సార్, గరిటె కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ, రైట్ ఆన్సర్తో. తదుపరి పేరు లేదు కానీ రైట్ ఆన్సర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను లబ్దిదారులకు దేశవ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ ఉదయం జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రాష్ట ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులు, బ్యాంకింగ్ రంగ సహకారం, రుణాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. మంగళగిరి, బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కోల్కతాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి పారిశ్రామిక అభివృద్దికి సహకరించాలని కోరారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ సామాన్య భక్తుల కోసం తిరుమలలో చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 82.39% మేర మొత్తం 78,261 మంది విద్యార్థులు విజయం సాధించినట్లు తెలిపారు. రాష్టంలో వెనుకబడిన వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు బీసీ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన ప్రతి ఒక్కరికి అవసరమని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ఈ రోజు పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, 5 వేళ్ల అప్పడం అలిగితే గోడ కూర్చుంటుంది ఏమిటి అదని. మరి దానికి సంబంధించి మన మిత్రులు పంపించిన మెసేజ్లో ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఎవరెవరికి నుంచి పంపించారో చూసేద్దాం. గణేష్ రాజు ఫ్రమ్ శివాత కోనాపూర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. జిల్లాని తిప్పనపల్లి నుంచి పంపించేశారు, ఐఎమ్ బ్యాక్ అంటూ, రైట్ ఆన్సర్తో. పెట్టిన జోగనందరూ కళ్యాణ్ చప్పల్ రాజు గారు పంపించేశారు. హై అన్వర్ గారు అగ్నిపర్వతం సినిమాల పాట అదిరి

0: ఉంది సార్, బాలు గారు జీవించారు సార్ అంటూ. ఓకే సూపర్, నెక్స్ట్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు, రైట్ ఆన్సర్. జవాబు అంటూ పంపించేశారు జమలయ్య దొడ్డదేవరపాడు నుంచి, రైట్ ఆన్సర్తో. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేసే భయ అంటున్నారు చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి. నెక్స్ట్, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి, రైట్ ఆన్సర్. నెక్స్ట్, మస్తాని ఫ్రమ్ జగ్గాపేట, రైట్ ఆన్సర్తో. రమేష్ దొంతి అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. దేవనూరు మజ్జరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు, రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే పిడక. అవునండి, మీరు అనేది నిజమే. 5,000 అప్పడం అలికితే గోడకు కూర్చున్నది మన పిడకే. ఇందాక మన మిత్రులు చెప్పారు చూసారా, యమలీలా చిత్రంలో ఒక సీన్ చూపించారు భయ్యా అంటూ. చూసాంగా ఆల్రెడీ అందులో, అదన్నమాట విషయం. మరిక మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటా గుండు? ప్రశ్న మరొకసారి, గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.
1: కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, కేడీలను కనిపెట్టే రౌడీ నెంబర్ వన్, రౌడీలను పనిపట్టే కేడీ నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నెంబర్ వన్, నేనే నెంబర్ వన్.

బస్సు జాగ్రత్త జాగ్రత్త మని పర్సు, ఇది జనతా బస్సు జాగ్రత్త జాగ్రత్త మని పర్సు. ఎవరు ఎక్కడ దిగుతారు, ఎంతలకెత్తుకు పోతారు, ఎవడికి తెలుసు, గోవింద గోవింద. ముద్రలు వేసే నోట్ల కట్టలు, ముడుపుగా వేసే పెద్ద మనుషులు, ముసుగులు తీస్తే రాస్కల్స్, మూట విప్పితే బాటిల్స్. నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్ వన్.

0: రకరకాలుగా దోపిళ్ళు.
1: ఏది నంబర్ వన్? నంబర్ వన్, నంబర్ వన్.
0: ఎస్, నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నంబర్.

నాదు సందేశం ఇవ్వాలయ్యా సౌకర్యం ప్రతి ఒక్కరప్పుడు నెంబర్ వన్ చెబుతున్నాడు నెంబర్.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మన తాత్సం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడి కార్యక్రమంలో మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు, ఏమిటి అది అని. దానికి గాను మన మిత్రులు పంపించినటువంటి సమాధానాలు చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో, దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు. రైట్ ఆన్సర్. మంచి ప్రశ్నలు మంచి పాటలు ప్రసారం చేస్తున్నారు, కార్యక్రమం చాలా సంతోషంగా సాగుతుంది అంటూ పంపించేశారు శాంతినగర్ నుంచి. ఓకే, ఒక్కడు అలాంగ్ విత్ రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ వివి రెడ్డి పంపించేశారు రైట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. కనకరా ఫ్రంపెడ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు, మా అభిమాన హీరో కృష్ణ మహేష్ బాబు పాట వినిపించి సంతోషపెట్టారు, థ్యాంక్ యూ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ కాకారి నుంచి పద్మశేఖర్ చంద్ర నవ్య పంపించేశారు బోడి గుండు అంటూ. కాదుగా. నెక్స్ట్ పెడన జోగరంధరావు కాలి నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. మస్తానీ ఫ్రమ్ జగ్గాయపేట నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిత్తవటం మండలం నుంచి రైట్ ఆన్సర్. కాదండోయ్, ఇది రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ నల్లగొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ అనుకో ఫ్యామిలీ కలిపి పంపించేశారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి దామల చినమస్థానరావు పెద్దమస్థానరావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఈరోజు మీరు వినిపించిన పాటలు చాలా హైలైట్గా ఉన్నాయండి, నమస్తే అంటూ. థ్యాంక్ యూ సోదరా. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. షేక్ అయాన్ షేక్ బేక్ తిప్పనపల్లి నుంచి పంపించేశారు బోడి గుండు నుంచి. హౌ భయ్యా, హౌ? ఇట్స్ రాంగ్ ఆన్సర్. జవాబు అనుకుంటున్నా అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్. భయ్యా, మీరు అనుకోవద్దు, అది రైట్ ఆన్సర్ ఎలాగో. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్తో. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మార్బుల్స్ అంటూ. మార్బుల్సా? ఓహో, మార్బుల్సా? కాదు భయ్యా, అది కాదుగా. నెక్స్ట్ కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు నీటి బుడుగ అంటూ. నీటి బుడుగ ఏమో అండి, నా సమాధానాలు ఇది లేదు. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రామ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోరిన్ టాకు అంటున్నారు. గోరిన్ టాకా? హౌ భయ్యా, ఎలాగా? దీన్ని ఎలా జస్టిఫై చేయాలి, నాకు అర్థం కావడంలా. నెక్స్ట్ అన్వర్ గారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ లలిత మురళి భాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి నుంచి, రాంగ్ ఆన్సర్. నీలానాయక్ మేనక్క వర్ష భవ్య అనుకో ఫ్యామిలీ పంపించేశారు డోర్నాల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెడర నుంచి ప్రభాకర్ రావు గంగా భవానీ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ విద్యంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. కుండ బోర్లా ఉంది అంటూ పంపించేశారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. కుండ బోర్లించినా కానీ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు సోదరా, దెర్ ఈస్ ఆప్షన్. చిన్నప్పుడు ఆడుకోవాలి ఆటలు మనం. నెక్స్ట్ మొక్కజొన్న కంకి అంటున్నారు గణేష్ రాజు కొండపూర్ నుంచి. కాదుగా. నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కేడీ నెంబర్ 1 పాటలో సినిమాల పాట భయ్యా సూపర్ అంటూ. ఓకే నెక్స్ట్ రాజ్యం నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతున్నాను సార్, క్వశ్చన్ మధ్యలో రిమూవ్ చెయ్యండి సార్ అంటూ నాకు అర్థం కాలేదంటూ. ఆహా, హౌ భయ్యా, మనకు అర్థం కాలేదని ఎట్లా డిలీట్ చేస్తుందా అని. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. బాగుంది డైలాగు. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించేశారు ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి భయ్యా అంటూ. ఓహో ఓకే, మీరు పలానా ఆన్సర్ అనుకుంటూ పంపించేశారు చూసారా, అది రైట్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ అలా అనుకుంటున్నది ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర శ్యామల రైట్ ఆన్సర్తో. అదనమాట సంగతి. మరి ఇప్పుడు మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు అనుకున్నారు కదా, చెప్పేస్తాను భయ్యా. నేను ఇందాక అడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే కోడిగుడ్డు. కావాలంటే ట్రై చేయండి భయ్యో, కోడిగుడ్డు మీద ఇంకో కోడిగుడ్డు పెట్టండి, నిలుస్తుందా? నిలవదు, దట్ ఈస్ ద మ్యాజిక్. అదనమాట సంగతి. సో మరి ఇంకొక ప్రశ్న మీకోసం రాబోతున్నది ఏమిటి అంటే దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి, ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నేను పుట్టాను లోకం వెట్టింది, నేను ఏడ్చాను.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గి పుల్ల గీచేసేయ్, నీలో సైతాన్ తరిమేసేయ్. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న సందడే సందడిలో మరి ఇందాడొక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? దాని శరీరానికి మూడు భాగాలు ఉంటాయి. ఎంత స్థిరంగా ఉంటుందో అంత వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఇంతకీ ఏమిటది అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాలు చూద్దాం. ఎవరెవరెక్కడి నుంచో, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, మరి మీరు మా రామారావు గారు పాట వినిపించారు, అలాగే మా సూపర్ స్టార్ గారు పాట వినిపించారు. ఆల్రెడీ వినిపించేశాను సార్, వినిపిస్తారని కోరుకుంటున్నా అంటున్నారు. వినిపించేశాను ఆల్రెడీ. ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. కానీ మనం అడిగిన ప్రశ్నకి సమాధానం వచ్చుంటే ఇంకా బాగుండేదేమో అండి. ఓకే, నెక్స్ట్, కర్నూలు ముజాఫర్ నగర్ నుంచి అనురాధ మదన్ కుమార్ తులసి అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్తో. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి ఫ్యాన్ అంటూ ఫ్యాన్ భయ్యా. ఓకే, కన్సిడర్ చేయొచ్చు భయ్యా, ఇది కూడా ఒక సమాధానమే. కాకపోతే ఇంకో సమాధానం వేరేది ఉంది, అది కూడా ఏమిటో మనము చూద్దాం, చెబుతా అది కూడా ఏమిటో. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. తదుపరి దేవనూరు నుంచి అష్టదిగ్గజాలు మజరా చిన్నపల్లి గ్రామం నుంచి మనసు అంటూ మనసు. ముక్కలు చేస్తే ఎన్ని ముక్కలైనా అవుతుంది, మూడు ముక్కలతో ఎక్కడ ఆగుతుంది సోదరా. కానీ ఇంకోటి పంపించేసారు చూసారా, దానికి కూడా రైట్ ఆన్సర్ కన్సిడర్ చెయ్యొచ్చు. నెక్స్ట్, సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుంచి పంపించేశారు ఫ్యాన్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణమ్మ. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు, నాకైతే తెలియదు అంటూ. సూపర్ భయ్యా, నాకు తెలీదు, సమాధానం తెలిసేదాకా అతను తెలిసిందనమాట. నెక్స్ట్, మైదుకూరు నుంచి జాఫర్ మాట్లాడుతాను సార్ హెలికాప్టర్ అంటూ. సార్ హెలికాప్టర్కి మూడు భాగాలు ఏంటి సార్, 33 భాగాలు పైగా ఉంటాయి సార్. నెక్స్ట్, అక్కరపాక నుంచి రామ రైట్ ఆన్సర్. కనకారావు ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. తదుపరి, పెడర జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోదాడ నుంచి రైట్ ఆన్సర్. మాలా

బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి మనస్సు అంటూ, మనస్సు మూడు ముక్కలేమిటి, ఉంటే ఒక ముక్కగా ఉంటుంది, లేదంటే 33 ముక్కలు అవుతుంది, ఏమీ చేయలేము దానికి, అదనమాట సంగతి. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్తో. భాస్కర్ ఫ్రం బెడర నుంచి, రైట్ ఆన్సర్. దస్తకరి సంధ్య ఫ్రం పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. సీలింగ్ ఫ్యాన్ అంటున్నారు సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, ఓకే. నెక్స్ట్ రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమీదా బేగం, ఆ టూ అంటూ, సారీ అండి నాకు అర్థం కాలేదు. ఎస్కే అయాన్ బేగ్ సాజిద్ గౌస్ పంపించేశారు తిప్పనపల్లి నుంచి, బాణం అంటూ, బాణం ఓకే. దానికి మూడు ఉంటాయా యారోకి, ఏమండి ఇప్పుడు ఇలాగా. నెక్స్ట్ కుస్మా అంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబారం చెన్నై నుంచి, బొంగరం అంటూ, బొంగరం వావ్ చిన్నప్పుడు అంత బాగా ఆడేవాడమో. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర చినమస్తానరావు పెద్దమస్తానరావు గారు, రైట్ ఆన్సర్. పెడల నుంచి ప్రభాకర్ రావు గంగా భవాని, రైట్ ఆన్సర్తో. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, చీటా అంటూ, చీటా చిరుతకు నాలుకాలు ఉంటాయి కదండి, కాబట్టి దానికి మూడెక్కడ ఉంటుంది. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్తో. నెక్స్ట్ మస్తానీ ఫ్రం జగ్గాపేట నుంచి పంపించేశారు మనసు అంటూ, మనసు మూడు ముక్కలు అవుతుందంటారు, ఆ పదాన్ని గట్టిగా పట్టుకున్నట్టున్నారు మన శ్రోతలు. తదుపరి నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజి కృష్ణమ్మ ఇద్దరు పంపించారు కదండి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు జమలయ్య దొడ్డిదేవరపాడు నుంచి. నెక్స్ట్ రాజోళ్ళు బోరెలు నుంచి జయన్న గారు, బాణం అంటుండు, ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు సుబ్బారెడ్డి పల్లిగ్రామ్ నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్తో. సీను ఐరాల నుంచి అంటూ, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రైట్ ఆన్సర్. దేవిసేన తిరుపతి నుంచి, చాలా రోజులకు వచ్చావయ్యా అంటున్నారు అడ్డడ్డడ్డ అంటూ, ఓకే సార్. నెక్స్ట్ తదుపరి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుంచి, రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి హెలికాప్టర్ అంటూ, హెలికాప్టర్కి మూడు రెక్కలు ఉంటాయా, కానీ చాలా భాగాలు ఉంటాయి కదండి. తదుపరి మంగళగిరి నుంచి యశోద డే అంటూ, కాదుగా గురుస్వామి నాయుడు పంపించేశారు రుంపచారుల నుంచి, రైట్ ఆన్సర్. తదుపరి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి, సమాధానం కోసం మీటింగ్ రాలేదు. ఊరకొండ నుంచి ఈశ్వరయ్య, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈస్ కాలు ఫ్రమ్ సత్యశ్రీ తెనాల నుంచి, కాలు హౌ సార్. మైదుకూరు నుంచి జాఫర్ గాలిపడం అనుకుంటున్నాను సార్ అంటూ, గాలిపడం కదండి, హాయ్ అండి. చిన్న కాకారం నుంచి సుమా అంటున్నారు, రైట్ ఆన్సర్. హాయ్ అన్వర్ గారు నమస్తే అంటూ సుగ్రాబాయి రఘువీర్ సింగ్ గారు, సమాధానం లేదు. అనంతపురం ఛార్జింగ్ బోర్డు కాలనీ నుంచి కంగారు అంటూ, కాదు భయ్యా మన వాళ్ళందరూ రకరకాలుగా ఆలోచించి విధ విధాలుగా పంపించేశారు సమాధానాన్ని. ఇంతకీ ఎవరెన్ననుకున్నా కానీ భయ్యా, ఫ్యాన్ ఈజ్ రైట్ ఆన్సర్, గడియారం కూడా రైట్ ఆన్సర్, అదనమాట సంగతి. మరి ఇక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న అంటే, దీనికి ఒక ప్రత్యేకత ఉందండి, నీళ్ళలో ఎంత ముంచినా మునగదు, నిప్పుల్లో ఎంత కాల్చినా కాలదు, అరే ఎంత కొట్టినా కూడా చావదు, ఏమిటది ప్రశ్న మరొకసారి, నీళ్ళలో ముంచినా మునగదు, నిప్పులో కాల్చినా కాలదు, కొట్టినా చావదు, ఏమిటది ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 కి అయితే వాట్సాప్ చేసండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? నీళ్లలో మునగదు, నిప్పులో కాలదు, కొట్టినా చావదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చేసేదా? అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ పంపించేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్లపూడి నుంచి గౌస్ భాషా పంపించేశారు షబియా కూడా కలిపి వాచ్ అంటూ. ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్, మీ పేరు మాకున్న అభిమానం అని కూడా చెప్పొచ్చు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు. భయ్యా సూపర్ భయ్యా, ఎలా భయ్యా, ఇలాగా కష్టం భయ్య తట్టుకోవడం? నేను కూడా ఎన్నెన్న అబద్ధాలు చెప్పాను భయ్య, కానీ ఇంత అంటే తట్టుకోవడం కష్టం ఉంది భయ్యా. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించారు మీరు, చెప్పినది కాదు అందులో కూడా ఇంకో పక్కన రైట్ ఆన్సర్ పంపించారు, అది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, కనకరా ఫ్రెండ్ పెట్టిన నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. పెట్టిన జోకర్ అందరూ కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుంచి యశోద గారు రైట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు ఫ్రమ్ కోడదాడ నుంచి రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ సార్ అంటున్నారు బి రాంబాబు. టైలర్ కమల మానసానుకో ఫ్యామిలీతో కలిపి రైట్ ఆన్సర్తో. నెక్స్ట్, ఫనీ సత్యశ్రీ పంపించేశారు తెనాల నుంచి రైట్ ఆన్సర్. మైదుకూర్ నుంచి జాఫర్ రైట్ ఆన్సర్ పంపించేశారు, ఓకే విత్ క్లారిఫికేషన్ కూడా. నెక్స్ట్, దేవనూరు మజరా చిన్నపల్లి గ్రామం నుండి అష్టదిగ్గజాలు రైట్ ఆన్సర్. ముజఫర్ నగర్ కర్నూలు నుంచి దేవేంద్రబాబు ప్రేమ అంటూ. ప్రేమ ఈ పదం ముందు చూశారు, ఎంతో బరువుగా ఉంటుంది, అందినట్టే ఉంటుంది, అందకుండా ఉంటుంది అని ఎందరో కవులు అంటూ ఉంటే వింటూ ఉన్నామన్నమాట. ఏదైనా భయ్యా తప్పలేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ రైట్ అయ్యిండి వచ్చామో కదా. ఓకే నెక్స్ట్, మల్లికార్జున అభిరామ్ కేశవ పంపించేశారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి శోభ ఫ్రమ్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. తదుపరి కెవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. లలిత మురళి బాను అనుకో ఫ్యామిలీ పంపించారు తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. సిరిగురి హరికృష్ణ పంపించేశారు రైట్ ఆన్సర్. జయం భాష పంపించేశారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ అంటున్నారు చీరాల నుంచి రైట్ ఆన్సర్తో. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మీ కృష్ణ రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు మస్తాని ఫ్రమ్ జగ్గాపేట నుంచి. ఓకే, చిన్నకాకర నుంచి సుమ రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు

బిజ్లి వెంకటేష్ శ్యాముల రైట్ ఆన్సర్తో. తదుపరి జాప భూమేశ్వర్ భూలక్ష్మి పంపించేశారు రైట్ ఆన్సర్. పాలెం పోలేగర్ ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. తదుపరి అన్వర్ బాయ్ డాక్టర్ జిలాని తిప్పనపల్లి నుంచి చిరంజీవి గారు పాటేసినందుకు థ్యాంక్స్ అంటూ ఓకే థ్యాంక్ యూ బాయ్. నెక్స్ట్ రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రైట్ ఆన్సర్ ఏలూరు నుంచి. మంగళగిరి నుంచి దామల చినమస్తాను పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి గోనుగండ గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్నేహ బాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపించేశారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ తో. తదుపరి సిరిసిల్ల నుంచి పోలెపల్లి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్. కర్నూలు ముజాఫర్ నుంచి రామ కార్తీక రాఘవేంద్ర అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ పేరు పంపించలేదు. నెక్స్ట్ వీరా కనకారావు పార్వతి పంపించే వీరభద్రపురం నుంచి అనుకుంటున్నా అంటూ రైట్ ఆన్సర్ మీరు అనుకున్నది. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు బట్ పేరు లేదు. నెక్స్ట్ కానూరు నుంచి తాతారావు గారు ఈరోజు ప్రోగ్రాంలో పాటలు చాలా బాగున్నాయండి అంటున్నారు. థ్యాంక్ యూ సూపర్ హిట్ అంటూ. అదనమాట సంగతి. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, కొంతమంది గాలి అన్నారు, కొంతమంది నీడ అన్నారు, ఇంకొంతమంది మనసు అన్నారు, ఇంకొంతమంది ప్రేమ అన్నారు, ఎన్ని రకాలుగా ఎన్నన్నా కానీ ఇవన్నీ పట్టుకోలేము, కాలువలేము, ఏమీ చేయలేము. ఏదేమైనా కానీ రైట్ ఆన్సర్ మనకి తెలుగులో ఉంటుంది చూసారా, నానార్థాలు అని. అందులో ఇది కూడా వేసుకోవడమే అదనమాట సంగతి. ఏదేమైనా కానీ ఇదండి ఈనాటి మన సందడి. సందడి మీరంతా చక్కగా ఆడేస్తూ పడేస్తూ వింటూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నా. ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తూ మరి తర్వాత మనం అంతా కలుసుకుందాం వివిధ కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి. ఇది వివిధ భారతి FM 101.3.

నేల విడిచి సాములెన్ను చెయ్యరా, మబ్బుల్లో మెరుపంత నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరుగెత్తైనా పాలు తాగరా, బ్రతుకంటే బస్తి మెసవాలురా, ప్రపంచమే మాయా బజారురా, ప్రపంచమే మాయా బజారురా. హే గురి చూసు.

ఎత్తులు చిత్తులు వేయరా, ఎత్తులు చిత్తులు వేయరా. ఆకాశం నీ హద్దులా అవకాశం.

ఎదుటిరాతను మార్చి రాయరా, నువ్వే నానుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, మనకున్నది పెంచడమే ఖ్యాతిరా.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన పారిస్లో నిన్న భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం నిర్వహించే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ కార్యక్రమాల్లో భాగంగా విజయవాడలో నిర్వహించే కార్యక్రమానికి రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విజయనగరంలో నిర్వహించే కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొంటారని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సామాజిక మాధ్యమం నెక్స్ట్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను సంబంధిత వెబ్సైట్తో పాటు మనమిత్ర వాట్సాప్ సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని వెల్లడించారు. రాష్టంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా MSME పార్కుల ఏర్పాటు లక్ష్యంలో భాగంగా 2 ఏళ్లలో 130 పార్కులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి టీజీ భారత్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పోతవరం వద్ద ఏర్పాటు చేసిన ఆటో నగర్ను MP లావు శ్రీకృష్ణదేవరాయలు, MLA ప్రత్తేవాటి పుల్లారావుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించి ప్రసంగించారు. తీర ప్రాంతాల్లో బీచ్ షాక్ల ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర పర్యాటక కమిటీ చైర్మన్ RV స్వామి పేర్కొన్నారు. విజయవాడలో నిన్న ఛాంబర్స్ పర్యాటక రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి 12 ఏళ్ల పాటు అంకిత భావంతో కూడిన సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువమోర్చా BJYM NTR జిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. 12 ఏళ్ల పాలనలో సాధించిన చారిత్రాత్మక విజయాలు, కీలక సంక్షేమ పథకాలు, ప్రధాన అభివృద్ది కార్యక్రమాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈ రోజు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:05. మరి ఈ సమయంలో మనమంతా ప్రతిరోజు వివిధ అంటూ ఒక ప్రత్యేకమైన సినీ సెలబ్రిటీ ఆయన నటించినటువంటి వారి చిత్తాల నుంచి వచ్చిన పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన కోసం వచ్చేసినటువంటి ఆ సినీ ప్రముఖులు డాక్టర్ హీరో రాజశేఖర్ గారు. సో మరి ఆయన నటించేటువంటి చిత్రాల నుంచి వచ్చే ప్రతి పాటను వింటూ ఈ సమయంలో మనం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ వివిధాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ విలన్ మరియు ఆయుధం. ఈ చిత్రాల నుంచి వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
3: FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తల్లిదండ్రులుగా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇది కొంచెం కష్టమైన పని అయినా ప్రయత్నించాలి. పిల్లలు తమ ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేయలేరు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. సమస్యను పరిష్కరించే ముందు రూట్ కాజ్ తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మహమ్మారి మనందరి రొటీన్ మార్చేసింది. ముఖ్యంగా స్కూల్కెళ్లే పిల్లల రొటీన్ కూడా మారిపోయిందని మనం గమనించాలి. హాయిగా స్కూల్కి ఆడుతూ పాడుతూ వెళ్లి స్నేహితులతో కబుర్లు చెప్పి, టీచర్ చెప్పిన పాఠాలు విని ఇంటికొచ్చే పిల్లల రొటీన్ కూడా పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ క్లాసెస్ వల్ల పిల్లలు తమ స్నేహితులతో సమయాన్ని గడపలేకపోతున్నారు. పిల్లలు కూడా పెద్దల్లాగానే ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైన స్ట్రెస్ కి గురవుతున్నారు. సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ ప్రకారం ప్రస్తుత పరిస్థితుల వల్ల పిల్లలు అలాగే టీనేజర్స్ ఎక్కువగా స్ట్రెస్ కి గురవుతున్నారట. పిల్లల స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కువగా గాని లేదా తక్కువగా గాని నిద్రపోతారు. పిల్లల స్ట్రెస్ కి గురయ్యారని తెలిపే ముఖ్యమైన సూచన వారి నిద్రలో వచ్చే మార్పులను గమనించండి. ఆకలిలో మార్పులు వస్తాయి. పిల్లలు ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు లేదా అతిగా తీసుకుంటారు. అది డిప్రెషన్ కి సంబంధించిన సైన్. ఫేవరెట్ పదార్థాలు ఇచ్చినా కూడా తినడానికి అయిష్టపడతారు, వ్యతిరేకిస్తారు. ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యారని మీరు గుర్తించాలి. మూడ్ స్వింగ్స్ కూడా పిల్లల్లో కనిపిస్తాయి. వారి ఎమోషన్స్ లో వెంట వెంటనే మార్పులు వస్తే వారేదో విషయం గురించి వరి అవుతున్నారని అర్థం చేసుకోవాలి. మీ చిన్నారి తన హెల్త్ గురించి మరింత కాన్షియస్ గా ఉందా? హెల్త్ కి సంబంధించిన సమస్య వచ్చిందేమో అని కంగారు పడుతుందా? తన బాగోగుల గురించి తరచూ మీ నుంచి భరోసా కోరుతుందా? అయితే ఈ మహమ్మారిన బారి పడతామేమో అన్న టెన్షన్ మీ చిన్నారిని ఇబ్బంది పెడుతుందని గమనించాలి. స్ట్రెస్ కి గురైన కొంతమంది పిల్లలు తమ పక్కనే ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గాని లేదా తోబుట్టువులు గాని తమ దగ్గర ఉండాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేందుకు ప్రయత్నిస్తారా? అయితే వారు స్ట్రెస్ కి గురయ్యారేమో గమనించండి. స్ట్రెస్ అలాగే యాంగ్జైటీకి గురై కొంతమంది పిల్లలు ఒంటరిగా ఉండేందుకు చుట్టూ ఉన్న పరిస్థితులతో తమకు సంబంధం లేనట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి వారి బిహేవియర్ లో వచ్చిన ఈ మార్పులను మీరు గమనించాలి. త్వరగా ఫోకస్ కోల్పోవడం, త్వరగా డైవర్ట్ అయిపోవడం వంటివి ఏదో ఒక విషయంపై వరి తెలుపుతాయి. పిల్లలకు కూడా ఈ కాన్సెప్ట్ వర్తిస్తుంది. మీ చిన్నారి ఏ విషయంపై కూడా ఫోకస్ పెట్టలేకపోతుందా? అయితే ఆ పిల్లల బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ చిన్నారి ప్రవర్తనలో ఏ తేడాలు మీరు గమనించినా ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రయత్నించాలి. అయితే మీరు ఏ విధంగా ఈ ఒత్తిడిని తగ్గిస్తారో తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. సాధారణంగా గలగలా మాట్లాడే చిన్నారులు కూడా ఒత్తిడికి గురైతే మౌనం వహిస్తారు, సైలెంట్ గా ఉండేందుకు ప్రిఫరెన్స్ ఇస్తారు. చాలా మటుకు స్ట్రెస్ కి గురైన పిల్లలు ఒంటరిగా ఉండడంలో కంఫర్ట్ ఫీల్ అవుతారు. మీ చిన్నారితో మాట్లాడి వారి టెన్షన్ కు సంబంధించిన రీజన్ తెలుసుకోండి. క్రియేటివ్ థింగ్స్ పై వారి దృష్టిని మళ్లించండి. ఫోన్ అలాగే వీడియో కాల్స్ ద్వారా వారిని వారి స్నేహితులతో టచ్ లో ఉండేటట్లు చేయండి. ఒంటరిగా ఉన్నారన్న ఫీలింగ్ వారికి కలగనివ్వకండి. ఇట్స్ బెటర్ టు బి సేఫ్ దాన్ సారీ. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని అలవాట్లు కూడా చేసుకోవాలి. ఎప్పుడు ఏమవుతుందో మనకు మళ్లీ తెలియనే తెలీదు. పిల్లలకు రొటీన్ కి అలవాటు పడిపోతారు. అయితే ప్రస్తుత తరుణంలో వారి స్కూల్ రొటీన్ కి ఇబ్బంది ఎదురవుతుంది. అయితే మీరు వారి రొటీన్ ని షెడ్యూల్ చేయండి. ఆ రొటీన్ లో చదువు, గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీస్, ఎంటర్టైన్మెంట్, మీల్స్ అలాగే స్లీప్ టైమ్ ని కూడా షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీ చిన్నారి రిలాక్స్ అవుతుంది. వారికి ఫనీ ఫనీ అసైన్మెంట్స్ ఇవ్వండి. వారిని ఎక్కువగా యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేయండి.

0: ఏదైనా పరిస్థితికి సంబంధించి మీ చిన్నారి ఆందోళనకు గురవుతే వారి ఆలోచనలు మళ్లించేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ప్రస్తుతం ప్రపంచాన్ని సోషల్ మీడియా శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం మనం కూడా సోషల్ మీడియాపై ఆధారపడుతున్నాం. పిల్లలందు ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే సోషల్ మీడియాకి అతుక్కుపోవడం వల్ల మానసిక అలాగే శారీరక అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ ఈజీగా అందుబాటులో ఉండడం వల్ల వారు ఏ విషయం గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఫేక్ న్యూస్ కూడా వారి దృష్టికి వెళ్ళొచ్చు. ఏది ఫేక్ న్యూస్, ఏది రియల్ న్యూస్ అని తెలుసుకునే తెలివి వారికి తక్కువే. అసలు ఉంటుందో లేదో కూడా తెలియదు. తొందరగా భయపడిపోతారు. కాబట్టి వారి సోషల్ మీడియా యూసేజ్ పై నిఘా పెట్టండి. వారికి గైడెన్స్ ఇస్తూ ఉండండి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్ అంటూ పేరెంట్స్ ఇద్దరు వర్క్ లో పడిపోతే పిల్లలు లోన్లీ ఫీల్ అవుతారు. వారితో కూడా టైం స్పెండ్ చేయండి. మీరెంత అటెన్షన్ ఇస్తే వారంతా రిలీఫ్ గా ఫీల్ అవుతారు. కాబట్టి వారితో క్వాలిటీ టైం ను స్పెండ్ చేయండి. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి వారి ముందు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయం వారి మనసులో ముద్ర వేసుకుంటుంది. టెన్షన్ కి గురైన బ్యాడ్ వర్డ్స్ ను వాడటం వంటివి చేయొద్దు. కోపం వస్తే చేతిలో ఉన్నవి విసిరేయడం వంటివి చేయొద్దు. మాట్లాడే ముందు ఆలోచించండి. మీ ప్రవర్తన వారికి లెసన్స్ వంటివి. వారు అదే ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలన్న ఆలోచన కలగదు వారికి. మీరు ప్రశాంతంగా ఉంటూ పిల్లల్ని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించండి. ఈ విధంగా మీ పిల్లల్లో మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు, పిల్లల్ని హ్యాపీగా ఉంచవచ్చు. మనం ఏమనుకుంటామంటే చాలా మటుకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే పెద్దవాళ్ళకి మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ చిన్నపిల్లలకు కూడా వస్తాయి. ఈ మధ్య కాలంలో సపోర్ట్ సిస్టమ్ తగ్గిపోయింది, ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోతున్నాయి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎలా షేర్ చేసుకుంటారో తెలియదు. పేరెంట్స్ ఉన్నా గానీ చాలా మటుకు ఇప్పుడు ఇద్దరు వర్కింగ్ పేరెంట్స్ ఉంటున్నారు. అందుకే ఫీలింగ్స్ షేర్ కావు. పిల్లల్లో ఉన్న పెంటప్ డిజైర్స్ కానీ యాంగర్, యాంగ్జైటీ అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్ లాగా బయటకు వస్తూ ఉంటుంది. అందుకే పిల్లల పెంపకం అనేది ఒక ఆర్ట్. అది బాగా తెలిసాకే పిల్లల కంటే మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరికి ఏంటంటే పిల్లలుంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగుంటే సరిపోదు. వాళ్ళని మంచిగా పెంచాలి, అభివృద్ధిలోకి తెయ్యాలి, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక హ్యాపీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలిగే పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదా అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారిపోతారు. మనకు తెలియని ఇవాళ ఎన్నో ప్రాబ్లమ్స్కి కారణము చైల్డ్హుడ్ ట్రామా అని డాక్టర్స్ చాలా నిర్దిష్టంగా బల్లబుద్ధి మరీ చెప్పేస్తూ ఉన్నారు. అందుకే పేరెంటల్ రోల్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పరిసర ప్రాంతాలు, మన వాతావరణం ఎలా ఉంది, ఎలాంటి అప్బ్రింగింగ్ అనేది ఒక పిల్లల మెంటాలిటీపై, వాళ్ళ పర్సనాలిటీపై డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మెంటల్ హెల్త్ ఇష్యూస్ పైన చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీరు ఇంట్లో ఏదో మాట్లాడేస్తారు. చాలా మటుకు మనం ఇప్పుడు ఏ ఫ్యామిలీస్లో ర్యాండమ్గా చూసినా కానీ పెద్ద పెద్దగా అరిచేస్తూ ఉంటారు. అది పిల్లల ముందు కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ పిల్లలు ఏదో ఒక టైంలో నేర్చేసుకుంటారు, ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు, మాట్లాడతారు. అది కూడా వాళ్ళ పర్సనాలిటీలో ఒక భాగంగా అయిపోతూ ఉంటుంది. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆఫ్ చిల్డ్రన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. క్వైట్ అ థాట్ ప్రొవోకింగ్ టాపిక్, వాజంట్ ఇట్? వెల్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా,

ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ సమావేశంలో పాల్గొని రాజధాని ప్రాంత అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో హర్ముజ్ జలసంధి తెరుచుకున్న నేపథ్యంలో అధికారులు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంతో హర్ముజ్ జలసంధి తెరుచుకున్న నేపథ్యంలో

నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట పోలీసు సిబ్బంది సంక్షేమ దినంగా ఈ రోజు నిర్వహిస్తున్నారు. నేడు ఏలూరు జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిశోర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు చెందిన అధికారులు సిబ్బందితో నేరుగా మాట్లాడారు. సిబ్బంది తెలియజేసిన సమస్యలను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు ప్రధాన కార్యాలయ అధికారులను ఆదేశించారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిన కారణంగా ఈ రోజు అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఈ రోజు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
1: కిసీ ఏక్ వ్యక్తికి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీకి ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కీ బహుత్ బడీ సఫలతా హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: జై హింద్. గత దశాబ్ద కాలంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పును గమనించారా? భారత్ నేడు ఉగ్రవాదాన్ని అంతం చేస్తోంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం. గతంలో రక్షణ పరికరాలను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం. నేడు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తున్నాం. భారతిక ఉపేక్షించదు, భారతికపై క్షమించదు.
3: హమే గర్వ హై కి పిచ్లే ఏక్ దశక్ మే హమారీ సేనా తేజీ సే ఆత్మనిర్భర్తా కి ఓర్ కదమ్ బఢా రహీ హై.
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
4: వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారు యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను దేశవ్యాప్తంగా 15 లక్షల మందికి పైగా లబ్దిదారులకు పంపిణీ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది.

అభివృద్ది పథకాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఈ రోజు ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను చిట్ట చివరి వ్యక్తికి చేరే విధంగా పత్రికా సమాచార వ్యవస్థ వారధిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కోల్కతా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లీనరీ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులకున్న అవకాశాలపై మంత్రి ప్రసంగించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గిలి మండలంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం, జొన్నగిరి గోల్డ్ మైన్స్లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి రెండు ఆర్టీసీ బస్సులు బయలుదేరి వెళ్లారు. బస్సుల్లో ప్రయాణించిన అధికారులు టికెట్ ధర చెల్లించి ప్రయాణించారు. ఇంధనాన్ని పొదుపు చేసి పర్యావరణాన్ని కాపాడదామని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నెల 21న జరిగిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 పట్టణాల్లోని 185 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. మొత్తం 65,790 మంది అభ్యర్థులు దీనికి హాజరు కానున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
4: 101.3.

ఎస్ మీరు ట్యూన్ చేసుకున్నారు విద్యుత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోలో సమయం 6:14:59 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమైతే ఎంటర్ అయిపోయాం ఈ టైం తెలుసు కదండి. మనకైతే కృష్ణా తీరంలో మరి మీకు నచ్చిన మంచి పాటలతో పాటు మన విజయవాడ నగరం గురించి ప్రాముఖ్యమైన విషయాల గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు కూడా అలాంటివే అద్భుతంగా ఉండే మంచి అవి తెలుసుకున్న తర్వాత నిజంగా మన విజయవాడ ఇంత అభివృద్ధి చెందిందా, ఇంత చోటు దక్కించుకుందా, ఇలాంటి అభివృద్ధి కొనసాగుతుందా అనేది మరి మన విజయవాడ పట్టణంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయా అని చెప్పి మనం అనుకోవచ్చు. సో అలాంటి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్ 10 సిటీస్లో మన విజయవాడ నగరం ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంది. 2035 నాటికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి కొద్ది క్షణాల్లో నేను చెప్పబోతున్నాను మన కృష్ణతనంలో. సో అందరూ కూడా ఒక మంచి పాటైతే వచ్చింది వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్ అబ్ దూర్ నహీ రహా, నార్త్ ఈస్ట్

0: दिल के भी पास है, दिल्ली के भी पास है।
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వార్తల వివరాలు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ ప్రత్యేక ఎస్ఓపీని రూపొందించాలని బ్యాంకర్లకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో 235వ రాష్ట స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. ఆక్వా రంగానికి కూడా బ్యాంకులు ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రంగం మీద పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. ఐటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పూరితో కోల్కతాలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖపట్నంలో సుమారు 220 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే పనులు ప్రారంభించాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరుతూ,
2: Why you should choose Andhra Pradesh? First point is speed. If my video didn't sell speed, I'll do it ever again. I'll give you a few data points. I think it's very important to appreciate it. The first handshake that I had with Google leadership team to actually shovel was 13 months. And it took us 13 months because we had to also work with the federal government, central government, to look at changing permanent establishment, giving tax incentives at the central government level. We got all that done 13 months later. India's single largest FDI investment since independence was grounded in the great state of Andhra Pradesh.
1: Idila undaga, ITC chairman Sanjeev Puri matladutu, రాష్ట్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు ఈ ఏడాదిలోనే అందించే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి పాలనకు 2 పూర్తి అయిన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖకు ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను తీసుకువస్తున్నామని చెప్పారు. గత 2 విశాఖలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. గూగుల్ మెగా డేటా సెంటర్ వంటి భారీ పెట్టుబడులు విశాఖకు రావడం గర్వకారణమని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణలో రాష్ట ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా రైల్వే జోన్ సాధన రాష్ట్రానికి

0: మరో ప్రధాన విజయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ప్రధాన చోదక శక్తిగా పర్యాటక రంగం మారుతోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ దీని ద్వారా భారీ ఎత్తున ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు 20,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అమలైతే 122,637 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 4,390 హోటల్ గదులకు అదనంగా మరో 9,042 గదులు అందుబాటులోకి వచ్చేలా 50 కొత్త హోటళ్లకు అనుమతులు ఇచ్చామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఇవాళ బాగా టూరిజం కి సెంటర్ పాయింట్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఆక్యుపెన్సీ పెరగడం గానీ ఇవన్నీ కూడా విశాఖపట్నం నెంబర్1 గా ఉంది. తర్వాత ఫుట్ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి తిరుపతి కూడా మనకి నెక్స్ట్ పాయింట్ అయింది. ఇవాళ తెలంగాణ నుంచి వచ్చేటువంటి పర్యాటకులందరూ కూడా సూర్యలంకి వస్తా ఉన్నారు. ఇప్పుడు అమరావతిలో కూడా గ్రోయింగ్ క్యాపిటల్ సిటీ కనుక ఈ అమరావతిలో కూడా పెరుగుతుంది. టాప్ ప్రయారిటీలో ఇవి ఉన్నాయి. తర్వాత వచ్చేటప్పటికి ఇక రాజమండ్రి కానివ్వండి, శ్రీకాకుళం, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఇంపార్టెన్స్ పెరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల పరిశోధన శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ భవనం అరణ్యారామానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద సుమారు 24 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అరణ్యారామం అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించి పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలతో పాటు ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ కామన్ ఫెసిలిటీ సెంటర్గా సేవలందించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద పెట్టాయని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ఎస్కేబీఎం పాఠశాలలో ఐటీసీ సహకారంతో ఎంపీ లార్డ్స్ నిధులతో కలిపి నిర్మించిన భోజనశాల, నూతన తరగతి గదులను ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మారుస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మీకు పరిచయం అవుతారు, వాళ్ళ బాధలు తెలుస్తాయి, ఒక నిజమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందులో ఉద్దేశంగా అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ అయితే గానీ, లీప్ అని స్పెషల్ గా ప్రోగ్రామ్ పెట్టడం గానీ, పిల్లలకి మంచిగా మార్కులు వచ్చే విధంగా 100-day 10th class ప్రోగ్రామ్స్ పెట్టడం గానీ, అదేవిధంగా నిడమర్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మోడల్ స్కూల్ తయారు చేయడం గానీ తీసుకొస్తా ఉన్నారు.
0: సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపీనాథ్ చెప్పారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక ఎమ్మెల్యే కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లు, సీసీ కెమెరాలు, డ్రోన్స్ వంటి అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సాయాన్ని రాష్ట ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రాష్ట వ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట ప్రభుత్వం 5,000 రూపాయలు, పీఎం కిసాన్ కింద కేంద్రం 2,000 రూపాయలు కలిపి ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయలు జమ చేయనున్నారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు

0: పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణ దిశగా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. పర్యాటక రంగం అభివృద్దితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే పోలవరం ద్వారా విశాఖకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీకు తెలుసా, ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఉచిత వైద్యం ఎప్పటికీ ఒక కళ. భారత్ లో ఇది ప్రతి పౌరుడికి లభించిన హక్కు. 60 కోట్లకు పైగా ప్రజలకు 5 లక్షల వరకు విలువైన చికిత్సను ఆయుష్మాన్ భారత్ ఉచితంగా అందిస్తుంది. 19,000కు పైగా జన ఔషధి కేంద్రాలు 90% వరకు తక్కువ ధరలకే మందులను అందిస్తున్నాయి.
3: కిసీ ఏక్ వ్యక్తి కి జమీన్, ఘర్, గహనే యా దూసరా కోయి సామాన్ బీమారీ కే ఖర్చ్ మే బికనే సే బచా హై, గిర్వీ రఖనే సే బచా హై, తో యే ఆయుష్మాన్ భారత్ కి బహుత్ బడి సఫలతా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

ఎస్, అనంత్ శ్రీరామ్ సంబంధించిగా మనీషర్ గారు మ్యూజిక్ కంపోజర్గా రాహుల్ నంబీర్ అండ్ జయబడిన సుబ్రత్ సాంగ్ అయితే వేశారు కంత్రి మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 6:48:49 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. కృష్ణశ్రీలో మనం అయితే ఉన్నాం, చాలా సమయం అయితే అయిపోతుంది అలా అలా పాటలు అవి ఇవి అంటూ. మరి మనమైతే మాట్లాడుకుంటాం కదా, విజయవాడ టాప్ 10 సిటీస్లో ఉంది ప్రపంచంలోనే అని చెప్పాను కదా. దీనికి కదా కొన్ని కారణాలు చెప్తాను. ఎలా అంటే, ఈ మధ్య కాలంలోనే ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక మేనేజ్మెంట్ సంస్థ, దాని పేరు నేను చెప్పకూడదు బట్ మీకు అందరికీ కొంచెం తెలిసే ఉంటుంది, అందుకని ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మేనేజ్మెంట్ సంస్థ విజయవాడను గ్లోబల్ సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి, గ్లోబల్ సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి గుర్తించడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, జీడిపి వృద్ధి చెందే అవకాశాలను బట్టి కానీ ఈ గౌరవం లభించిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు గ్లోబల్ సిటీ ఆఫ్ ద ఫ్యూచర్ అని అన్నారంటే ఖచ్చితంగా టాప్ 10 సిటీస్లో ఇది ఉండబట్టే అన్నారని చెప్పి అంటున్నాం. సో ఇంకోటి ఏంటంటే, విజయవాడకు ISO 37120 అనే ప్లాటినం లెవెల్ సర్టిఫికెట్ కూడా లభించిందంట. దీనికి గల కారణం ఏంటంటే, దీనిని నగరాల స్థిరమైన అభివృద్ధి అంటే కంటిన్యూస్గా ఒకే రకమైన అభివృద్ధి పెంచుకుంటూ పోవడాన్ని, జీవన ప్రమాణాలను కూడా అంచనా వేయడానికి, మరి జీవన ప్రమాణాలను కొలవడానికి అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంతో విజయవాడ గ్లోబల్ సిటీస్ ఆఫ్ రిజిస్ట్రీలో జాయిన్ అయిపోయింది, చోటు సంపాదించుకుంది అనమాట. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, తర్వాత హాస్పిటల్స్ కానీ పెద్ద పెద్ద బిజినెస్లలో కానీ విజయవాడ మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాలకు గుర్తుపట్టండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు అంటే NRIS కీలక పాత్ర పోషిస్తున్నారని కూడా మనకి ఇప్పటికే తెలుసు. ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చేస్తున్నమాట. అమెరికా ఆర్థిక వృద్ధిలో విజయవాడ వారి యొక్క మూలాలు కూడా ఉన్నాయని మరి చాలామందికి తెలుసు అనమాట. మరి వీళ్ళ సహకారం వల్లే కొంత ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది అమెరికాలో ఒక పార్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంకో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రపంచ స్థాయి క్రీడాకారులను అందించింది కూడా మన విజయవాడే, మనవాడే. అయితే ఏంటంటే, చదరంగంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మరి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి అలా అని చెప్పి, ఇంకా బ్యాడ్మింటన్ విభాగంలో అంతర్జాతీయంగా రాణించిన అర్జున అవార్డు గ్రహీత చేతన్ ఆనంద్ వంటి వారు కూడా మన విజయవాడ వారే అని చెప్పడానికి మనం ఎంతగానో గర్వించాలన్నమాట. సో ఇలాంటి మరి మంచి మంచి రత్నాలను, మంచి మంచి విషయాలను మరి ఆర్థిక అభివృద్ధిలో కూడా మనం తోడ్పడుతున్నామంటే మరి మన విజయవాడ ఎంత అభివృద్ధి చెందుకోవచ్చు. సో అలా ఆ విధంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇంకా అనుకోని విధంగా 2035 నాటికి బాగా ఎంత అంటే మరి ఈ సిటీ 10 times అయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటూ నిపుణులు అయితే మరి పలుకుతున్నారు. మరి ఎలా ఉంటుందో ఏంటంటే మనం చూస్తున్నాం ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడు ఇంతకుముందున్న 10 ఇయర్స్కి ఎలా ఉంది, ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంది అనేది మరి పెద్దవారిని అడిగితే తెలుస్తుంది. మనకు కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఒక

3-4 ఇయర్స్లోనే ఎంత బాగా వచ్చేసింది అనేది. సో అలాంటి అభివృద్ధి అనేది మనం కొనసాగాలి, అండ్ ఇంకా ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. ప్లస్ మనకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి, మరి యూత్ మొత్తం కూడా ఇంకా అభివృద్ధి వైపు వేస్తారని చెప్పి విజయవాడను విజయాల వాడ అని ఎలా పేరుందో మనం కూడా అలాగే నడిపించాలని కోరుకుంటున్నామంట. సో ప్రతి మీకోసం ఒక సాంగ్ వస్తుంది, మరి ఇంకేమో కలిసినప్పుడు ఒక మంచి పాటలైతే మరి మంచి మాటలైతే తెలుసుకుందాం విజయవాడ గురించి. సో ఇప్పుడు మీకోసం అయితే కింగ్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించబడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం జరిగిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం జరిగిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కార్యక్రమం కింద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీట నొక్కి జమ చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని SKBM పాఠశాలలో ఐటీసీ సంస్థ MPLATS సంయుక్త సహకారంతో నిర్మించిన భోజనశాలను నూతన తరగతి గదులను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముందుగా రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో, మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA సమావేశంలో పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామం భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు భూమి పూజ చేశారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు

ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను 1800117100 టోల్ ఫ్రీ నంబర్ కు లేదా myGOV.in వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు లేదా 1922 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు ఉంటారు.

0: సూర్యోదయ సమయం 7:05 కావాల్సింది. మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన ప్రతిభను పెంపొందించే ఆవిష్కరణను ప్రోత్సహించే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
2: దునియా భారత్ కే యువాఓ కీ క్షమతా కో భలీ భాతి పహచాన్నే లగీ హై ఔర్ ఐసే సమయ మే హమారీ కోషిష్ హై కి భారత్ కా హర్ యువా అప్నీ క్షమతా కో అవసర్ మే బదల్ సకే ఔర్ ఇసీ సోచ్ కే సాథ్ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కా ఆరంభ హువా. యే రోజ్గార్ యోజన సామాన్య తోర్ పర్ సోచే జానే వాలీ రోజ్గార్ యోజన సే బహుత్ ఆగే బడ్కర్ పహలీ నౌకరీ పానే వాలీ యువా కే సప్నో కో శక్తి దేనే వాలీ యోజన హై.
1: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని

0: నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు ఒడిశాలోని జార్సుగుడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వశాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ బీహెచ్ఈఎల్, కోల్ ఇండియా లిమిటెడ్ సీఐఎల్ల సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోని అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, 2024లో జీఐ ట్యాగ్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతోపాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
2: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ ఏ కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేదవర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
3: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उस पर हम लोगों ने नियंत्रण भी किया है. एक जहां पर दुनिया के अफ्रीकन देशों में लॉयन की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयन डे पे वहां गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसे पूरा कर रहे हैं.

2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రి హర్ష సంఘవి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగ వృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2 టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్, మీరు ట్యూన్ చేసి ఉన్నారు విద్యుత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 7:16:27 అవుతుంది. మంచి పాటల్లో మరి వింటూ మరి నేను అడిగిన క్వశ్చన్కి మంచి మంచి ఆన్సర్లు చేస్తూ కూడా సో మీరు ఎంజాయ్ చేసే సమయం అయితే వచ్చేసింది. మరి మనమైతే మనసున్న మనసుకి సాధారణంగా ఆహ్వానం పలిగేస్తున్నాం మీ అందరికీ కూడా. సో ఎంతగానో మీరు అందరూ ఎదురు చూస్తున్న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ఫోన్ పట్టండి, వాట్సాప్ ఓపెన్ చేయండి. మీ నా నంబర్ మీ ఫోన్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి టైప్ చేసుకోండి. లేకపోతే కనుక ఇప్పుడు నేనైతే ఒకసారి నంబర్ చెప్తాను, సో దాన్ని బట్టి మీరు వాట్సాప్లో సేవ్ చేసుకోండి. నా నంబర్ టచ్లో ఉండొచ్చు. 8 గంటల వరకు కూడా మీకోసం అయితే నేనైతే మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి చిట్టి పట్టి క్వశ్చన్స్తో మేము ఆలోచిస్తూ ఉంటాను. సో ఇంతకీ నా నంబర్ ఏంటంటే కనుక 0866-24888-14 0866-24888-14 మరి మీ మెసేజ్లు మరి మీ ఆన్సర్లు పంపించేయచ్చు. సో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ మనసున్న మనసులో ఏంటి అంటే కనుక మరి నేను ఒక పాట గురించి అడుగుతున్నాను. అది పాట అయినా చెప్పొచ్చు, అది ఏ సినిమాలోనే చెప్తే కనుక ఇంకా హ్యాపీ. సో ఎందుకు నేను అడగబోతున్న క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి.

ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. సో చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ పంపించేటప్పుడు మీ ఆన్సరు, మీ పేరు, మీ ఊరు ఇవి టైప్ చేసి మాత్రం పంపించండి. సో పెద్ద పెద్ద ఓటర్ లిస్టులు అని పెట్టద్దు, దయచేసి గమనించండి. సో సమయం చాలా విలువైంది కాబట్టి విషయాన్ని గమనించండి. అండ్ మిగతా వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి, వచ్చే మెసేజ్లు చదువుకోవాలి, అండ్ పాటలు వినాలి, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, మరి క్వశ్చన్స్ అని చెప్పుకోవాలన్నమాట. సో ఇందుకే మరి క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? సో ఖచ్చితంగా రెడీగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇందుకే మరి క్వశ్చన్ ఏంటంటే కనుక, చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చీకటి అమ్మ చీకటి, ముచ్చటైన చీకటి. ఈ పదాలతో మొదలయ్యే ఒక పాట ఉంది, సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్. ఆ పాట వింటే మీకు కూడా మరి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ పాట మొదలు లేదా ఈ సినిమా పేరు ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-2488-14. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? చెప్తాం, చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి. ఈ పదాలతో మొదలయ్యేటువంటి తెలుగు పాట ఏది, అది ఏ సినిమాలోనిది, ఈ రెండింటిలో ఏది చెప్పినా కానీ నేనైతే 100కి 100% మార్కులు వేసేస్తాను. సో ఈ పాట, ఈ దీని గురించి ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయాల్సిన నా నంబర్ 0866-2488-14 0868-2488-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకోసం అయితే సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, మీరు వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం, నేను మీ నగేష్.

0: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రీసెంట్ గా జెస్సీ గిఫ్ట్ అని కల్పన పడిన సూపర్ హిట్ సాంగ్ అయితే వేశారు నువ్వు వస్తానంటే నేను దండన చిత్రం నుంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్న వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 7:23 దాటుతుంది. సో మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఒక విషయం తెలుసా మీకు, సూర్యుడు అనగానే మనకి మండే ఎండలే గుర్తుకొస్తాయి. కానీ నేడు సూర్యరశ్మిని ఉపయోగించి మన ఇంటి పైకప్పుల నుంచే విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటున్నాం. దాదాపు 37 లక్షల కుటుంబాలు ప్రధానమంత్రి సూర్యఘర్ గృహాలుగా మారాయి. ఇది విద్యుత్ బిల్లులను తగ్గించి దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని పెంచింది.
3: ఏక్ దశక్ పెహలే భారత్ సోలర్ పవర్ కే మామలే మే బహుత్ పీచే థా, లేకిన్ ఆజ్ సోలర్ పవర్ కే మామలే మే భారత్ దునియా కే టాప్ 5 దేశో మే ఆ గయా.
2: 12 సంవత్సరాల విశ్వాసం, వికాసం, ప్రజా సంక్షేమం.

వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. 7:24:42 అవుతుంది. మనసున మనసులో మనం ఏదైతే ఎంచొక్క మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ, సో నేనైతే ఒక మంచి క్వశ్చన్ అయితే మీకు సంధించడం జరిగింది. దానికి తగ్గట్టుగా చాలా మంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. సో మీకు కూడా తెలుసా, అబ్బాయి ఎందుకబ్బా సమయం వేస్ట్ చేస్తారు, వెంటనే నాకు మెసేజ్ చేయండి. మీకు ఆన్సర్ తెలుసు కాబట్టి వెంటనే కొట్టేయండి. నా వాట్సాప్ నెంబర్ 0866244814 0866244. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. సో నాకు మనసున మనసులో వచ్చిన ఆన్సర్లు ఇప్పుడు చదివేస్తున్నాను, వారి పేర్లతో సహా. మరి ఇంతకీ ఎవరెవరు ఏమేమి పంపించేశారంటే కనుక, కానూరు నుంచి తాతారా గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కనకారా గారు పెడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి రాఘవేంద్ర కాలనీ ఎంబగనూరు నుంచి గడిగే సరోజా తిమ్మప్ప గారు మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో పూజీ తేజ, గగన్, చరణ్, లావణ్య, ప్రభాకర్ చిత్తూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాసరావు గారు కోదండ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా ఆత్మ గురించి ఆదిశేషు గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సజ్జా లీలారాణి గారు జండర్పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మరి రోజీ ఫ్రమ్ గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి, కామాక్షి, జ్యోతి, శ్రీలేఖ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్గా ఆన్సర్ చేసేసారండి. మరి సుజాత గారు శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. ఇంకా వచ్చి గణేష్, రాజు, శ్రీవత్స, కొన్నాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా అయితే మనకి మెసేజ్ వస్తున్నాయి, పెడన బ్రహ్మపురం నుంచి భార్గవ శివరామ్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి శ్రీనివాసరెడ్డి బొదుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, పాట అయితే పంపించేశారు వీళ్ళు. మరి ఇంకా కరెక్ట్గా ఆన్సర్ చేశారు కానీ వీళ్ళ ఊరు పేరు గట్రా ఏం లేదు, ఉంటే కనుక రాస్తే బాగుంటుంది, నేను కూడా సంతోషపడతాను అనమాట. సో అది విషయం. మార్కాపురం నుంచి రామకృష్ణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఖమ్మం డిస్టిక్ రబ్బవరం విలేజ్ నుంచి నాగులు, మీరా, అమీదా, బేగం వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రఘుబీర్ సింగ్, సుగినాబాయి, మున్నా వీళ్ళందరూ ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. హేమవత్ కుమార్ విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్ కరెక్ట్గా ఆన్సర్ పంపించారని. మరి దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఇంకొకరు టైప్ చేస్తున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా మరి పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం రాంగ్ ఆన్సర్ పంపించారండి, తుచ్. ఇదన్నమాట విషయం. సో ఇలాగే మనకి ఆన్సర్లు చేస్తుంటే ఒక్కళ్ళు మాత్రమే మరి లాస్ట్ మరి ఒక ఆన్సర్ మాత్రం రాంగ్గా పంపించారు, మిగతా వాళ్ళందరూ కరెక్ట్గా పంపించారు. కొంచెం దగ్గరకు వచ్చారు, మరి టైపింగ్లో ఏమైనా తేడా వచ్చింది అనుకుంటాను. మరి దగ్గరలో ఉంది ఆన్సర్ కూడా. మరి ఎంతకీ సినిమా పేరు ఏంటో నేను చెప్పేస్తున్నాను, మరి మీరు మీకు చెప్పిన ఆన్సర్కి నేను ఇచ్చే ఆన్సర్కి మరి కరెక్ట్గా పొంతన ఉందేమో చూసుకోండి, ఓకేనా. ఈ పాట చీకటమ్మ చీకటి ముచ్చటైన చీకటి అని చెప్పి నేను ఒక పదాలను పలకడం జరిగింది. మరి ఈ పదాలకు సంబంధించిన సినిమా పేరేంటి, లేదా కనీసం ఆ పాటకి మొదట ఏమొస్తుందో కూడా మరి అడిగానమాట. ఇంతకీ ఈ సినిమా పేరు రుద్రవీణ, నమ్మకు నమ్మకు ఏరేని అంటూ పాట స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంతకీ కరెక్ట్గా ఆన్సర్ చేసే వాళ్ళకి చాలా చాలా కంగ్రాచులేషన్ చెప్పేస్తూ, మరి సమయం ఏమాత్రం వృధా చేయకుండా ఈ పాట మీకోసం నెక్స్ట్ రాబోతుందన్నమాట. అయితే నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగాలి కాబట్టి మర్చిపోను, ఖచ్చితంగా మీకు మరి ఒక క్వశ్చన్ ఇచ్చిన తర్వాతే మళ్ళీ. మరి ఇది ఇక్కడ కూడా ఒక చిన్న డైలాగ్ ఉంది, మరి ఆ డైలాగు మామూలుగా అని చెప్పేశాను. ఇన్ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని హీరో అన్నప్పుడు దానికి వాళ్ళ మామ ఏమంటాడంటే, ఏంటి వాట్ డిడ్ యూ సే, ఏమన్నావు అని చెప్పి అడిగితే, ఇన్ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ అన్నాను. ఇంగ్లీష్ మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం కాదు అని చెప్పి ఒక డైలాగ్ వేస్తారన్నమాట. ఇది ఏ సినిమా, ఈ సినిమా పేరేంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని హీరో అన్నప్పుడు వాళ్ళ మేమ వరుస మామ వరుస అయిన ఒక ఆయన వాట్ డిడ్ యూ సే, ఏం చెప్పావు అని చెప్పాడు. మళ్ళీ ఆ డైలాగ్ని రిపీట్ చేస్తూ ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అంటారు, వాట్ ఈస్ దట్ అన్నప్పుడు ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పి తెలుగులో చెప్తారన్నమాట ఆ హీరో. మరి చెప్పినందుకు గాను మరి ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, మాట్లాడితే అర్థం చేసుకోరు అని ఇంకో డైలాగ్ కూడా వేస్తారు ఆ హీరో. మరి ఇందుకు ఈ సినిమా పేరేంటి తెలిస్తే నాకు మెసేజ్. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866244 0866244 మీరు మెసేజ్ చేస్తే ఈ లోపల మీకోసం అయితే నమ్మకు నమ్మకు అంటూ సాంగ్ అయితే రుద్రమైన సినిమా నుంచి వచ్చేస్తుంది. ఇంటర్ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఏ నేలలు అబ్బా, ఏమి లిరిక్స్ అండి, ఏమి లిరిక్స్! మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇంత అద్భుతమైన లిరిక్స్ ఇస్తూ మరి ఎస్పి బాలు గారి గాత్రంలో అద్భుతమైన పాట అయితే మనం వేసాం రుద్ర వేణి సినిమా నుంచి. మీరు జూన్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 7:35, 25 సెకండ్లతో ఉంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మనమైతే ఉన్నాం మనసున్న మనసులో. మనసున్న మనసులోనే అడిగే క్వశ్చన్కి చాలా మంది కూడా ఆన్సర్ చేస్తున్నారు. ఇంతకీ నేను అడిగిన సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఎక్కడ నుంచి ఎలా పంపారు అనేది తెలుసుకుందాం. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటంటే కనుక ఒక సినిమాలో ఒక డైలాగ్ అనేది ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పి ఒక చమత్కారంగా ఒక డైలాగ్ని మన హీరో గారు మరి సంధించడం జరుగుతుందన్నమాట. అలా చెప్పంగానే అక్కడ బాగా ఇంగ్లీష్ వచ్చిన ఎంబీబీఎస్ అయిన మరి ప్రొఫెసర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామగారు వెంటనే వాట్ యు సే, ఏం చెప్పావు, ఏమన్నావు అని చెప్పి అడగంగానే మళ్ళీ అదే డైలాగ్ని ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని చెప్పి అని ఆ హీరో చెప్పంగానే ఏం చెప్పావు ఏంటది అని చెప్పనగానే ముందుంది మొసళ్ళ పండగ అని చెప్పి ఆ హీరో గారు మళ్ళీ చమత్కారంగా అనగానే అదేంటి ఏమైంది అని చెప్పడం కానీ చాలా కామెడీ ఇక్కడ జనరేట్ అవుతుందన్నమాట. ఇంతకీ ఈ డైలాగ్స్ కాన్వర్సేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లీష్ మాట్లాడమంటే మాట్లాడుతా, ఇంగ్లీష్ మాట్లాడితే అర్థం చేసుకోరు అని చెప్పి మరి ఆ హీరో గారు కూడా డిఫరెంట్గా మరి ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇంతకీ మీ ఆన్సర్ ఆన్సర్ ఏంటి? సో ఓకే, మీకు ఆన్సర్ చేసి ఎందుకు ఆలోచన చేస్తారు వెంటనే నాకు మెసేజ్ చేసేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866-24-8814-0868-2481-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. మరి మనకి మరి ఇలా చెప్పంగానే అలా ఆన్సర్ పంపించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా తర్వాయి భాగంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మెసేజ్ చేసేయండి. మీ మెసేజ్ ఖచ్చితంగా నేను చదివి తీరతానండి. హాయ్ ఓకే. మరి ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు కనకార గారు పెడ నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఆత్మకూరు నుంచి ఆశీష్ గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఎమ్మెగనూరు నుంచి రాఘవేంద్ర కాలనీ నుంచి గడిగే సరోజ తిమ్మప్ప గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఇంకా ఆన్సర్లు చేసినాయి. హేమచందన మెసేజ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో తెలియదు బట్ ఆన్సర్ అయితే కరెక్ట్గానే పంపించేశారు. గుంటూరు నుంచి లక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాండర్పేట నుంచి సజ్జా లీలారాణి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. కానూరు నుంచి తాతర గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి కోమలా సాయి

ఫ్రమ్ కంచిపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కూచిపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి నెక్స్ట్ వచ్చేసి వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి ప్రభాకర్ లావణ్య చరణ్ పూజి తేజ గగన్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి దస్తగిరి సంజయ ప్రొద్దుడు గడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖమ్మం నుంచి మధు మెసేజ్ చేశారండి, కరెక్ట్గా అండి. రోజీ గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎవరి డైలాగ్ కూడా చెప్పేశారు. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చీరాల రామకృష్ణాపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి నాగుల్ మీరా అమీదా బేగం వీళ్ళందరూ కలిసి రబ్బవరం విలేజ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఏరువాక బ్రహ్మం సాయి శ్రీను ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి పొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, సివి శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. గణేష్ రాజు శ్రీవత్స కొనపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకీరాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఎన్ హిమవత్ కుమార్ గారు విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఉయ్యూరు నుంచి లత మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా హైదరాబాద్ నుంచి అమీనాపూర్ అయ్యప్ప హోమ్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు నీరజ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. వెంకటరావు తాటికొండ నుంచి మదిర ఖమ్మం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అందపూరం నుంచి అనురాధ గారు ఈసారి ఎక్కడ పుప్పులో కాలేయకుండా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మరి ఓకే రైట్. ఇంకా అనంతపురం జిల్లాని నరసాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య లక్ష్మి సుప్రియ హర్షవర్ధన్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. బుజ్జిరాజు గారు రేపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో మెసేజ్ పెట్టి కరెక్ట్ ఆన్సర్ అండి. అదే విషయం అరవింద్ రాజు మందడం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెక్స్ట్ మెసేజ్ చేస్తున్న వాళ్ళు చిత్తూరు నుంచి లోకేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రాయుడు గారం అనంతపురం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో మెసేజ్ చేశారు, మరి రాంగ్ ఆన్సర్ అని మీరు పంపించింది. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు. బాయ్ ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేశారంటే మరి ఈ విధంగా ఎవరో కూడా అలా పంపిస్తారండి. ఐ ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ అండి. ఓకే అండి. జయంత్ ఫ్రమ్ నెథర్లాండ్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నన్ను నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ శ్రీయాన్ శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భువనేశ్వరి వేంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, వేటపల్లి దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారని. ఇంకా విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి గంగన్నపాడు విలేజ్ నుంచి రమణ రాజేశ్వరి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి కీర్తి ఫ్రమ్ కూచిపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇవన్నీ ఆన్సర్లు. సో ఇంతకీ చాలా మంది మంచి మంచి ఆన్సర్ పంపించారు. ఆ ఆన్సర్ ఇటు నేను కూడా చెప్పకుండా ఉండాలి, మీరంతా చెప్తే నేను చెప్పేస్తా. ఓకేనండి. ఇంతకీ ఈ సినిమా పేరు శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకేనా? సో ఈ సినిమా డైలాగ్ నేను చెప్పడం జరిగిందనమాట. శంకర్ దాదా ఎంబీబీఎస్లో నుంచి మీకోసం ఏదో ఆ పాట వచ్చేస్తుంది. మీరు ఉన్న పాట కాకుండా నేను వేరే పాట అయితే ప్లే చేస్తున్నాను. మరి ఇది విషయం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతున్నాను. మరి ఇంతకీ మరి ఇది కూడా సినిమా పేరు ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో ఇందుకు ఏంటంటే పాఠం అనగానే కొంతమందికి నచ్చింది ఏమైనా సబ్జెక్ట్ ఏమైనా ఉందంటే అది బాటనీ. ఎంతో క్రిటికల్గా ఉంటుంది, ఎంతో లోతుగా సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ బాటనీ ఒకటి నచ్చలేవు. కానీ ఇంకోటి ఉంది సినిమా అంటే, అది కూడా మ్యాటనీ షో అంటే చాలామందికి ఇష్టం. ఇక్కడ బాటనీ ఉంది, బయట మ్యాటనీ ఉంది. ఈ రెండు పదాలతో కలిపిన ఒక పాట ఉంది, ఆ పాట ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. సో నచ్చని సబ్జెక్టు బాటనీ, నచ్చే సినిమా మ్యాటనీ. సో నచ్చే సినిమా మ్యాటనీకి వెళ్తే బాగుంటుంది, నచ్చని సబ్జెక్టు బాటనీగా ఉంటే బాగుంటుంది. మరి ఈ రెండు పదాలతో కలిపిన ఒక పాట అయితే ఉంది, ఫేమస్ సాంగ్, ప్రతి ఒక్కరి నోట్లో నాంతో ఉంటుంది. ఇంతకీ ఈ పాట ఏంటో లేదా ఈ సినిమా పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24888-14 0868-24888-14 ఈ నెంబర్కి బాటనీ మ్యాటనీ కలిపిన పాట ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేసింది, చైలా చైలా చైలా చైలా అంటూ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: ఏమైంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీఎస్ చిత్రం నుంచి, దేశప్రసాద్ లిరిక్స్ నుంచి, దేశప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి మరి కేకే అండ్ చిరంజీవి గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూసేసుకుంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 7:48:39 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనసు నా మనసులో నేను అడిగిన క్వశ్చన్లకి చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తాను. చూసారా, సమయం అట్లా అట్లా అట్లా అనుకుంటారే అయిపోతూ ఉంది కదా. ఓకే రైట్, మరి మీకోసం అయితే నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను అండ్ ఆన్సర్లు కూడా రివీల్ చేయబోతున్నాను. ఈ లోపల ఈ క్షణాల్లో ఎవరికైనా ఆన్సర్ చేస్తే వెంటనే వెని వెంటనే మెసేజ్ చేసేయచ్చు. నా నంబర్ తెలుసు కదండి, 0866-24-888-14. మరి మరి మరి అడిగేస్తున్నాను. మరి అందరికీ కొంతమందికి నచ్చని సబ్జెక్టు ఏదైనా ఉందండి కనుక బాటనీ అని అనుకుంటున్నారంట. మరి అయితే బాటనీ మిస్ అయిందంటే ఖచ్చితంగా ఆ క్లాస్ మిస్ అయిందంటే ఆ తర్వాత క్లాసు మిస్ కొట్టాలి అంటే కనుక మ్యాటనీ షోకి వెళ్ళిపోవాలి అని చెప్పి కొంతమంది ప్లాన్ చేసుకున్నారు. ఇందుకీ ఇదంతా కూడా పాటలో ఇమిడిస్తే చాలా చాలా అద్భుతమైన కావ్యంగా వచ్చింది, మంచి పాట కూడా తయారైంది. ఈ పాట పాడనోళ్ళు లేరు, విన్నోళ్ళు లేరు, సుపరిచితమే అందరికీ ఈ పాట. మరి ఇందుకీ ఈ బాటనీతోనూ ఈ మ్యాటనీతోనూ కలగలిపిన ఆ పాట ఏంటి, లేదా ఆ సినిమా పేరు ఏంటి తెలిసి నాకు మెసేజ్ చేయమని చెప్పాను. మరి ఇందుకీ మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం. మరి ఇందుకీ క్వశ్చన్కి ఆన్సర్ పంపించేసిన వాళ్ళు ఉన్నారు, దాదాపు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు వరుసనే చదివేస్తాను. కనకర గారి పేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ పంపించేస్తారని. మరి ఎమిగనూరు నుంచి, రాఘవేంద్ర కాలనీ నుంచి గడిగే సరోజా తిమ్మప్ప గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖాళీ లక్ష్మి గొల్లపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు ప్రభాకర్ గారు, మరి లావణ్య, చరణ్, పూజి, తేజ, గగన్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా పంపించారని. మరి ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనేతుని, స్నేహభావన్ జనేతుని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మందడ నుంచి అరవింద్ రాజు గారు, రేపల్లి నుంచి బుజ్జిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ అని పంపించారండి, కరెక్ట్ ఆన్సర్ అండి. భువనేశ్వరి వేంపాడు నుంచి, వేంపాడు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. కానూరు నుంచి తాతార గారు మెసేజ్ చేస్తున్నారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. మరి ఇంకా వచ్చేసి మరి ఎవరు ఆన్సర్ చేశారు, వాళ్ళ పేరు గట్రా ఏమి రాయలేదు. వెంకట్రావు గారు తాటికొండ నుంచి మధిర జిల్లా, మధిర ఖమ్మం జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మరి ఇంకా వచ్చేసి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా ఇంకా ఇంకా సోదర లక్ష్మి గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఏరువాక బ్రహ్మం గారు, సాయి, శ్రీను, ఖమ్మం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియాన్, శృతిక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చి రోజీ గుంటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. రెబ్బవరం విలేజ్ నుంచి నాగులు మీరా మెసేజ్ చేస్తున్నారు, నాగులు మీరా, అమీదా బేగం వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి కాళ శ్రీనివాస గారు కోదాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, జంటర్పేట నుంచి సజ్జా లేవగాని గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి పొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంజయ్ పొద్దుటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి, రాజు గారిని మెసేజ్ చేస్తున్నారు. మరి శ్యామల ఫ్రమ్ కూచిపిడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. బట్ ఇంకోళ్ళైతే చిత్తూరు నుంచి లోకేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకొచ్చేసి సివి శ్రీనివాసరెడ్డి గారు పొద్దుటూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఏకలవ్యనగర్ రెడ్డి, బిజిలి, విజయ్, వెంకటేష్, శ్యామల వీళ్ళందరూ కలిసి రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. వాణి ఒరిస్సా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. లత ఉయ్యూరు నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి కామారెడ్డి జిల్లా భవానీపేట గ్రామం నుంచి మహమ్మద్ వినాయతుల్లా మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి గణేష్ రాజు గారు మెసేజ్ చేస్తున్నారు, శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి ఖమ్మం నుంచి మధు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. ఇలాగే మనకైతే మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి. మోహన్ రెడ్డి గారు పటమట నుంచి, విజయవాడ పటమట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆత్మ గురించి ఆశీషు గారు మెసేజ్ చేస్తున్నారు, పాట అయితే పంపించారండి. మరి కరెక్ట్ ఆన్సర్. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు తుమకూరు జిల్లా కర్ణాటక నుంచి భావన రవి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్ అని పంపించారు, మరి ఆన్సర్ కూడా కరెక్ట్గానే పంపించారు సినిమా పేరుతో సహా. ఇంకా వచ్చేసి కోమల సాయి ఫ్రమ్ కూచిపూడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇదేంటి విషయం, చాలా మంది కూడా మంచి మంచి ఆన్సర్లు అయితే పంపించేస్తున్నారు. ఇలా అడిగిన క్వశ్చన్కి ఇలాగే మనకు రావడం అనేది చాలా చాలా మంచి విషయం. మరి చాలామంది అంటే ఒకే దెబ్బకి మరి అందరూ కూడా మ్యాక్సిమం
అంటే ఈ పాట అందరికీ తెలుసు, మరి ఈ పాట వినగానే బో ఈ పాట నిజంగానే ఇలాంటి పాటలు విని చాలా రోజులు అయింది, మరి నేను ఎప్పుడో విన్నానే అనిపించేందుకు ఉంది. ఎనీవే సమయం అయితే అయిపోతుంది, మనం ఉందామన్నా మరి సమయం అయితే మనం తనుగుతూ ఉంటుంది కాబట్టి నేనైతే కనుక మనసు మనసుకి మరి టాటా చెప్పేస్తాను. మరి ఈరోజు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్లు చేశారు, ఎక్కడో ఒకళ్ళు రెండు పప్పులో కాలేశారు అయినా ఏమీ కాదు. సో చక్కగా ఆన్సర్ చేస్తున్నాను, ఇలాగే మిమ్మల్ని అలరిస్తూ ఉంటుందని ఈ ప్రోగ్రామ్ నేను నమ్ముతూ మరి మరి మనసులు మనసుకి టాటా గుడ్ బై చెప్పేస్తూ మీకోసం అయితే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటారు ఆయన, మరి అమల నాగార్జున నటించినటువంటి సూపర్ హిట్ సినిమా శివ మరి ఈ మధ్యనే రీరిలీజ్ కూడా అయింది, చాలా మంచిగా టాక్ అయితే ఉంది, మరి సినిమా అప్పట్లోనే సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా నుంచి మీకోసం అయితే ఈ పాట అయితే వచ్చేసింది. శివ మూవీలో నుంచి సిరివినెల సీతారామ శాస్త్రి గారు సందించగా ఎస్పి బాలు గారు, ఎస్పి శైలజ గారు, వారు బృందం కలిసి పాడిన ఈ పాట మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ సాయంత్రం జరిగిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంవీబీఆర్వై కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా సుమారు 2,400 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీటు నొక్కి జమ చేశారు. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినంగా ఈ రోజు పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు ప్రపంచ దేశాలు ప్రతి సంవత్సరం జూన్19న ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినాన్ని పాటిస్తున్నాయి. ఎర్ర రక్త కణాలు నెలవంక ఆకారంలోకి మారడం ద్వారా అవయవాలకు తగిన రక్త ప్రసారం జరగకపోవడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. తగిన చికిత్స పొందితే ఈ వ్యాధిని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచ సికిల్ సెల్ అవగాహన దినం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద 20 లక్షల మందికి పైగా వ్యక్తుల్లో వ్యాధి వాహకాలను గుర్తించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్షలు నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముందుగా జరిగిన రాష్ట స్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో, మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న అరణ్యరామ భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు భూమి పూజ చేశారు. మంగళగిరి బ్రహ్మానందపురం అటవీ ప్రాంతంలో సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో అరణ్యరామం నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదండ మనోహర్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఐసీసీ ప్లీనరీలో మంత్రి నారా లోకేష్ పాల్గొని రాష్టంలో ఉన్న అనుకూల పెట్టుబడి విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం తీసుకున్న ప్రోత్సాహక చర్యలను వివరించారు. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణ

0: ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది.
1: నార్త్ ఈస్ట్
0: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

ఎస్, దేవిపుత్రుల చిత్రంలో నుంచి జొన్నమిత్రుల రామలింగేశ్వర గారు లిరిక్స్ అందించగా, మనిషామ గారు మ్యూజిక్ కంపోజ్ చేయక, ఉదిత్ నారాయణ చిత్ర గారు పడిన అద్భుతమైన పాట ఉన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 8:19:22 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ మనమైతే డ్యూయట్లో మంచి డ్యూయట్స్ అయితే మన తెలిసిన చిత్రాల నుంచి విన్న పాటలు మరలా మీకోసం ఇది వినిపిస్తూ ఉన్నాను. సో ఒక అద్భుతమైన పాట మరొకసారి రాబోతుంది. మరి బదిలీ సినిమాలోంచి మీకోసం వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. వార్తల వివరాలు. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది కాబట్టి తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులకు రాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జాతీయ లక్ష్యాలను నెరవేర్చే 2047 సంవత్సరం కంటే ముందే దేశంలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ జన్యుపరమైన రక్త రుగ్మతపై గిరిజన వర్గాల్లో అవగాహన పెంచడానికి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిస్తూ,
1: స్క్రీనింగ్ కా లక్ష్య సమయ సే పహలే హి పూరా హో గయా హై. ముజే బతాయా గయా హై కి 9000 శిశువో సే లేకర్ 40 వర్షో కి ఆయు తక్ కే 7 కరోడ్ సే జ్యాదా లోగో కి స్క్రీనింగ్ కా లక్ష్య పూరా హో చుకా హై. యే కోయి ఛోటీ ఉపలబ్ధి నహీ, యే పూరీ విశ్వ మే అనుబంధిత రోగో కి జాంచ్ పరఖ్ కి సబ్సే బడీ పహలో మే సే ఏక్ హై.
0: ప్రపంచమంతా భారత యువశక్తి గురించే చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద లబ్ధిదారులకు 2400 కోట్ల రూపాయల నిధులను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధాని ఈరోజు విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ, దేశ యువతలో అసాధారణ సామర్థ్యం ఉందన్నారు. PMVBRY పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 70 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడి తొలిసారి ఉద్యోగాల్లో చేరిన యువతకు సామాజిక భద్రత లభించిందని తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు కలిగిన దేశాల్లో ఒకటి అని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. నైపుణ్యాల ద్వారానే యువత కలలు సాధ్యపడతాయని చెప్పారు. గత 12 ఏళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటల్ ఎకానమీ, స్పేస్, స్టార్టప్స్ వంటి అన్ని రంగాల్లో ఉపాధి మార్గాలను పటిష్టం చేశామని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సాథియో ఆమ్ తోర్ పర్ యోజనాయే యా తో కర్మచారీ కే లియే బన్తీ హై యా తో ఫిర్ ఉద్యోగో కే లియే బన్తీ హై. లేకిన్ యే ఏక్ యోజన ఐసీ హై, ఇస్ యోజనా మే భారత్ కే సామర్థవాన్ మేరే యువా, సమృద్ధ యువా భవిష్య కీ ఓర్ ఔర్ ఉద్యోగ్ వికాస్ కీ ఓర్ ఔర్ ఇన్ దోనో కో సాథ్ లేకర్ చల్తీ హై. जो युवा अपनी पहली नौकरी शुरू करता है, सरकार उसके साथ खड़ी होती है.
0: దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల రూపాయల నుండి గత ఆర్థిక సంవత్సరంలో 178,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశీయంగా తయారైన రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది సాధ్యపడిందని అన్నారు. రక్షణ ఎగుమతులు దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని వివరించారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర

0: ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అత్యాధునిక 10,000 టన్నుల సామర్థ్యం గల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలతో పాటుగా వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ ద్వారా తయారయ్యే విడిభాగాలు కేవలం రక్షణ పరికరాల్లోనే కాకుండా రైల్వేలు, ఇస్రో, డిఆర్డీఓ వంటి సంస్థలలో యంత్రాలకు కూడా వినియోగించబడతాయని పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన వార్షిక ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, పాస్పోర్టు జారీ ప్రక్రియ వేగవంతంగా, సురక్షితంగా ఉండేలా సరళతరం చేసినట్లుగా చెప్పారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా ఈ మార్పు జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ పాలనకు ఇది ఒక నిదర్శనమని అన్నారు. పాస్పోర్ట్ కేవలం కొన్ని పేజీల పుస్తకం కాదని, జాతీయ గుర్తింపునకు ఒక శక్తివంతమైన సాధనమని అభివర్ణించారు. దేశ విదేశాంగ విధానం భారతదేశాన్ని ఒక విశ్వ బంధువుగా నిలబెడుతోందని పేర్కొన్నారు. భారతీయ పాస్పోర్టును అంతర్జాతీయంగా, గౌరవంగా, విశ్వాసంతో చూస్తారని జైశంకర్ గుర్తు చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నేరాలకు సంబంధించిన చట్టాల్లో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన 26వ అఖిల భారత వేలిముద్రల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుండి శిక్ష పడే వరకు 3 సంవత్సరాలలోపు న్యాయం జరిగేలా చూడడం క్రిమినల్ జస్టిస్ సంస్కరణల ముఖ్య ఉద్దేశ్యంగా వెల్లడించారు. ఎన్సీఆర్బి అభిజ్ఞాన్, సిఆర్పిఐ, ఈ ప్రాసిక్యూషన్ 2.0, ఈ ఫోరెన్సిక్స్ 2.0 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడానికి, సకాలంలో న్యాయం అందించడానికి దోహదపడతాయని అన్నారు. కేసుల పెండింగ్ను తగ్గించడానికి ఒక బ్లూ ప్రింట్ను సిద్ధం చేసేందుకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టు, హైకోర్టులతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. నేరం జరగకముందే నివారించడమే లక్ష్యంగా ప్రొడక్టివ్ పోలీసింగ్ ఫ్రేమ్వర్క్ వైపు చర్యలు చేపడుతున్నామని అమిత్ షా పేర్కొంటూ,
1: అపరాధ కే విరుద్ధ లడాయి మే సబ్సే బడా హథియార్ బల్ నహీ హై, సబ్సే బడా హథియార్ వైజ్ఞానిక్ సాక్ష్య. అగర్ వైజ్ఞానిక్ సాక్ష్య శురువాత్ సే హీ సంరక్షిత్ కియే జాతే హై తో క్రిమినల్ కో సజా కరానే మే ఇస్సే బడా కోయి హథియార్ ఉపయోగ నహీ హో సకతా. ఔర్ ఫింగర్ ప్రింట్ ఏ వైజ్ఞానిక్ సాక్ష్య ఇకట్టా కర్నే కి హమారీ జో మసక్కత్ హై ఇస్మే ఫింగర్ప్రింట్ ఔర్ ఫింగర్ప్రింట్ కా రికార్డ్ ఔర్ రికార్డ్ కా ఉపయోగ్ ఇస్ సబ్సే బడా మహత్వపూర్ణ అంగ్.
0: ప్రజాస్వామ్య సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి విజయవాడ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పిఐబి వార్తా ల్యాప్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిని వేశాయని పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, డిజిటల్ పాలన, ఆర్థిక సమ్మిళితం, సామాజిక సంక్షేమం వంటి రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఖచ్చితమైన, వాస్తవమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని భూపతిరాజు శ్రీనివాస వర్మ పాత్రికేయులను కోరారు. మహిళలకు రక్షణ కోసం ప్రివెన్షన్ ఆఫ్ ది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ పోష్ చట్టం సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగంలోని ప్రతి కార్యాలయంలోనూ పోష్ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని కోరింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు తక్షణమే చర్యలు తీసుకోవడానికి 18 చర్యలను కూడా కమిషన్ సిఫార్సు చేసింది. మహిళలు పనిచేసే చోట రక్షణ ఉండాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయా రహత్కర్ పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. గాంధీనగర్లో ఈరోజు నిర్వహించిన వికసిత భారత్ సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడిచిన కాలంలో దేశం గణనీయమైన మార్పును చూసిందన్నారు.

అత్యంత పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమైందని చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సికిల్ సెల్ వ్యాధిని దేశం నుండి శాశ్వతంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. భారత యువశక్తి గురించి ప్రపంచమంతా చర్చిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తెలిపారు. నేరాలకు సంబంధించిన చట్టాలలో ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని

0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

దొంగమొగుడు ఈ చిత్రంలో నుంచి ఒక అద్భుతమైన పాట వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించగా మరి ఎస్పి బాలు గారు ఎస్ జానకి గారు కలిసి పాడిన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 9:05:17 అవుతుంది. మధుర స్వరాల్లో మనమైతే ఎంటర్ అయిపోయాం. ఈ పాట రాగానే మీకు అనిపించుంటుంది ఈ పాటతో మరి మనమైతే మధుర స్వరాల్లోకి ఎంటర్ అయిపోయాం, ఎంట్రీ ఇచ్చేసాం. మరి ఆ పాత మధురాలని మనం అయితే వినడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అనిపిస్తుంది. ఏదో నిజంగా అండి, ఈ సినిమాలు చూసిన వాళ్ళు ఈ సినిమాలని ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, 50 సార్లు కూడా సినిమాలను చూసిన వాళ్ళు ఉన్నారు. ఇదే పందాలో అప్పటి జనాభా తక్కువలో ఉన్నా కానీ ఒక్కో సినిమా 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు కూడా ఒకే థియేటర్లో నిర్విరామంగా ఆడిన సినిమాలు ఉన్నాయి. అలాంటి గోల్డెన్ హిట్ సాంగ్స్ మనకైతే సిద్ధంగా ఉన్నాయి. అలాంటి మంచి సినిమాలు అయితే మనకు సారసపడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే 1970 నుంచి 1990 వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క మైలురాయి, ఒక్కొక్క సినిమా ఒక హిట్. అది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ఏ నటుడికైనా సరే, అది కమీడియన్ దగ్గర నుంచి విలన్ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మైలురాయిగా నిలిచింది. ఇప్పటికీ ఆ యాక్ట్రెస్ని కదిపితే ఈ సినిమా అని ఒక మాట అన్నామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఏమంటారంటే ఈ సినిమా అప్పుడు ఈ అనుభవాలు ఉన్నాయి, ఈ సినిమా అప్పుడు ఇలా కష్టపడ్డాం, ఈ సినిమా రావడానికి ఇంత కష్టపడ్డాం, ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఇలా మరి హావభావాలను వ్యక్తపరచడం ప్రాక్టీస్ చేసేవాళ్ళం, అప్పుడు ఇలా కలివిడిగా ఉండేవాళ్ళం, ఇవన్నీ కూడా చాలా చెప్పుకొస్తూ ఉంటారు. అలాంటి కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను మరికొద్ది క్షణాల్లో. మరి సమయం 9:06:47 అవుతుంది కాబట్టి మరి మీకోసం అయితే నెక్స్ట్ వికీ దాద మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఆపై చలి చలి ప్లీజ్ ప్లీజ్.

బాలకృష్ణ నటించిన దొంగమూడు చిత్రంలో నుంచి జొన్న విత్తన రామలింగేశ్వర గారు రిలీజ్ అందించగా ఎస్పీ బాలు గారు ఎస్ జానకి గారు కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూం చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం వచ్చేసి 9:15 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి మధుర స్వరాల్లో, మధుర స్వరాల్లో నేను మాట్లాడుతున్నాను. ఆనాటి మరి మధుర స్వరాలు ఉన్నటువంటి పాటలు ఉన్నటువంటివి మరి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ఎంతో కష్టానికి వరిస్తే కానీ, మరి నటీనటులు ముందు సమకూరితే కానీ, దానికంటే ముందు కథ రావడం కానీ, ఈ కథకు తగ్గట్టుగా పాటలు రావడం కానీ, ఈ పాటలకు అనుగుణంగా కథ రూపొందించడం కానీ, ఈ కథకు తగ్గట్టుగా మరి క్యారెక్టరైజేషన్, ఎన్ని క్యారెక్టర్ అయితే ఇప్పుడు సమోజు ఒక సినిమాలో కావాలి అనుకుంటే కనుక మినిమం 30 నుంచి 50 వరకు కూడా ఆ టైంలోనే సినిమా యాక్టర్లు ఉన్నాయి. మెయిన్గా అయితే ఒక 15 ఖచ్చితంగా కావాల్సి వచ్చి ఉండేవాళ్ళు. మరి ఆ 15 నుంచి 30 వరకు కూడా సెలక్షన్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఈ క్యారెక్టర్ మరి ఒక సినిమాలో చూసిన హీరో క్యారెక్టర్ ఇంకో సినిమాలోకి విలన్ అయిపోతారు, ఇంకో సినిమాలో చూసిన విలన్ క్యారెక్టరు ఇంకొక సినిమాలో వచ్చేసరికి కామెడీగా అయిపోతారు. అంటే గమనించాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి విలనిజం కానీ, ఒకే వ్యక్తి హీరోయిజం కానీ, ఒకే వ్యక్తి కామెడీ కానీ, ఫైట్ కానీ, లేకపోతే ఇక రకరకాల అటు నవరసాలు ఎలా పండించాలి అనేది ఒక యాక్టర్కి తెలుసుంటేనే అలా ఉంటారు. ఆనాటి నుంచే పునాదులు వేయబట్టే మరి ఇప్పటి వరకు కూడా అదే పునాదిని కొంచెం ఫిల్టర్ అయినా కానీ మన వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళు వేసిన పునాదులు అంత గట్టిగా ఉండబట్టి అదే యాక్టింగ్ని చూసుకుంటూ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ వరకు కూడా అందరూ కూడా కొత్త యాక్టర్లతో సహా కూడా అందరూ కూడా చూసి నేర్చుకున్న యాక్షనే మరి ఇప్పుడు మరి అందరూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెలుగొందేలా చూస్తుందన్నమాట. మరి అప్పట్లోనే ఏమైందంటే 1970 తెలుగు సినిమా అంటే ఒక దానికి ముందు వరకు కూడా ఒక బ్లాక్ అండ్ వైట్, ఒక మనుషులు కనబడతారు, దాంట్లో డైలాగులు వినబడతాయి, మరి ఆ పాటలు అక్కడక్కడ ఉంటాయి, అంతవరకే. కానీ వాళ్ళు వేసుకున్న డ్రెస్ కానీ, చీరలు కానీ, లేకపోతే యూనిఫామ్స్ కానీ ఏమైనా సరే కలర్స్ అనేవి అస్సలు కనబడుతూ ఉండేవి కాదు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. మనకి ఇప్పటికీ గుర్తుండే ఉంది, మన నాన్నగారు వాళ్ళని, అమ్మమ్మ వాళ్ళని, నాన్నమ్మ వాళ్ళని అడిగితే ఒకప్పుడు ఇలా సినిమాలు చూసేవాళ్ళం అని చెప్పి అనేవాళ్ళు అనమాట. సో అలాంటి మధుర జ్ఞాపకాలు మరికొన్ని గుర్తు చేస్తాను మరి ఈ మధుర స్వరాల్లో. మరి వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే తుళ్ళు ఘల్లు ఘల్లు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా స్వర్ణకమల చిత్రంలో నుంచి ఎస్పి బాలు గారు, పి సుశీల గారు ఆలపించిన అద్భుతమైన గానాన్ని విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే మధురస్వరాల్లో ఉన్నాం. మధురస్వరాల్లో ఆనాటి 1970 నుంచి 1990 వరకు ఉన్న మధుర జ్ఞాపకాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. చెప్పాను కదండి, 1970 లోపల మరి ఆ కలర్ ఫిల్మ్ అంటే ఏంటో తెలియని పరిస్థితి. మరి బయట ధరించిన బట్టలు కలర్ఫుల్గా ఉన్నా కానీ మరి సినిమాల్లో ఫిలిం టైప్లోనే ఇప్పటికీ కూడా వస్తాయి అనుకోవటం అప్పట్లో పరిపాటి అయిపోయేది. కానీ మరి ఒక రెవల్యూషన్ రావటం వల్ల బ్లూ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ కాస్త కలర్ఫుల్ ఫిల్మ్గా మారిపోయి మరి స్క్రీన్ సైజు మారిపోవడం నిదానంగా మారిపోయి వచ్చింది. మరి అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే ఇక నుంచి ఇలాగే చూస్తామేమో అనుకుంటారు. కానీ మార్చారు అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అదే కలర్ ఫిలిం ప్రయోగం అన్నమాట. 1970 తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి ఆటోమేటిక్గా మరి ఎంతో కష్టపడితే కలర్ఫుల్ సినిమాలకు మారింది. 1980 సంవత్సరాలకు వచ్చేసరికి కాలక్రమేణా పరిణామం చెంది మరింత బలంగా కనిపించింది. మరి ఇప్పుడైతే 3D టెక్నాలజీలోకి వచ్చేసాం మనం. మరి అలాంటివి మనం చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది? సో అంటే బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి మారంగానే సినిమాలో ఇంకా కొత్త రంగులు కనిపిస్తాయి. మనుషులు కూడా ఇంకా అందంగా, యాక్టర్లని, మనకు నచ్చిన ఫేవరెట్ హీరోస్ని, నాయకుల్ని, మరి నాయక వాళ్ళని, మన అందరినీ కూడా చక్కగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతో అద్భుతమైన సినిమాని ఇంకా మరలా ఎక్కువసార్లు చూడటానికి ఆనాటి ప్రజలు అంటే మరి మన వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మనము ఓటీటీలని లేకపోతే ఇంకా వేరే యాప్స్లో చూస్తున్నాం కానీ అప్పుడైతే ఖచ్చితంగా సినిమా చూడాలి అంటే కనుక థియేటర్లకు మాత్రమే వెళ్ళేవాళ్ళు. అప్పుడు సినిమాకి అంత అభివృద్ధి అనేది జరగటం జరిగింది అనమాట. అప్పుడు వేసిన పునాదులే ఇప్పటివరకు కూడా మరలా చెప్తున్నాను నాందిగా నిలిచాయి. ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే సినిమా, తెలుగు సినిమా పరిశ్రమని తారాస్థాయికి తీసుకెళ్లేంత అవకాశాలు ఇచ్చాయి. యాక్టర్స్ పెరిగారు, మరి అవకాశాలు పెరిగాయి. ప్లేసులు అంటే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా తీయడం జరుగుతూ ఉందన్నమాట. సో అది విషయం. విజయవాడలో కూడా కొన్ని సినిమాలు తీశారు. మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొద్ది సేపట్లో. ఇప్పుడైతే మీకోసం విజయ్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వేటూరి గారి రచనలో ఎస్పి బాలు గారు, ఎస్ జానకి గారు కలిసి పడిన అద్భుతమైన పాట గీతాంజలి చిత్రం నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మనమైతే మధుర స్వరాల్లో ఇప్పటి వరకు కూడా ఆ పాత మధురాలను విన్నాం. మరి ఒక అడుగు కొంచెం ముందుకు వేస్తే 1970కి ముందుగా వచ్చిన పాటలు, అంటే సినిమా మొదలుపెట్టిన సమయం నుంచి 1970 వరకు ఉన్న సినిమాల్లో, చలనచిత్రాల్లో ఉన్నటువంటి మంచి పాటలు, ఆ పాత మధురాలు. మరి చెప్పాలంటే వినిపించిన రాగాల్లో గోల్డెన్ హిట్స్ కింద మనకోసం రాబోతున్నాయి. మరి వినిపించిన రాగాల్లో మొదటగా రాబోతున్న పాట మంచి, మరి మంచి మిత్రుల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట రాబోతుంది. ఇంకా ఈ పాటే కాదు, ఇంకా ఎన్నో గోల్డెన్ హిట్స్ మీరు వినబోతున్నారు. మరి మీకోసం అయితే ఈ పాట వచ్చేస్తుంది, వింటూ వినిపించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

పువ్వులకు రేపు విరిసిన పువ్వులకు గూడు విడిచిన గూవలకు.

मत मेरा इश्क सलामत सलामत

ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు మరలా ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. గుడ్ నైట్.